శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 7వ తేదీ, మంగళవారం. ఎఫ్ బ్యాండ్ 103.5 MHz పై ప్రారంభమైన ఈనాటి ప్రభాత ప్రసారానికి ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం, శుభోదయం. సమయం 5:58 దాటి 43 సెకండ్లు.

దేశభక్తి గీతం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్ల

0: bilateral partnership, Dr. Jaishankar arrived in Bahrain from Qatar on the second leg of his four-nation visit to the Gulf. In football, Spain stormed into quarterfinals of FIFA World Cup, beating Portugal 1-0 in the round of 16 clash at the Dallas Stadium last night. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరంగిణి ఈనాటి భక్తి సంగీత సుధలో శ్రీ హనుమాన్ భక్తి గీతాలు వింటారు.

శ్రీ హనుమాన్ భక్తి గీతాలు ఇంతవరకు విన్నారు. ఈనాటి తరంగిణి భక్తి సంగీత సుధ ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి ఓ దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. రిలే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మూడు ప్రాంతాల ఆర్థికాభివృద్దిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్దికి హార్టికల్చర్ కీలకంగా మారుతుందని, 25కు పైగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ఆయా ప్రాంతాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రాష్ట్రంలోని వివిధ పోలీస్ రేంజ్లు ప్రత్యేక విభాగాల పనితీరును దృశ్య మాధ్యమం విధానంలో డీజీపీతో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ద్వారా ఆ జిల్లా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, శక్తి కార్యక్రమం ఆపరేషన్ ట్రేస్ ద్వారా గల్లంతైన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నామని మంత్రి తెలిపారు. అమరావతిని స్వీయ ఆర్థిక రాజధానిగా అభివృద్ది చేసి అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల అభివృద్దికి వినియోగిస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఆయా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచాయని చెప్పారు. అదే తరహాలో అమరావతిని కూడా స్వయం సమృద్ది సాధించే రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని మంత్రి పేర్కొంటూ,
1: ఏ రాష్ట్రానికైనా సరే 50 నుంచి 70% ఆదాయం వచ్చేటువంటి రాజధానుల ద్వారా ఆ రాష్ట్రాల్లో ఆర్థిక సంపద సృష్టించుకుని అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తూ ఉంటే, రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి పారిశ్రామిక వృద్ధి చేసి సంపద సృష్టించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా అమరావతి, ఎందుకంటే అమరావతికి ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టిన అవసరంలా అమరావతి తిరిగి 100 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టు ని ఇవాళ రూపకల్పన చేసి దాన్ని ముందుకు తీసుకు.
0: ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో జిల్లా, మండల స్థాయి వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంటల సాగులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఎల్నినోపై తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం ద్వారా వాట్సాప్లో అందుతున్న వాతావరణ సమాచారాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్వహణ కోసం అర్హత కలిగిన ప్రైవేటు సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. హార్బర్ నిర్వహణలో భాగంగా పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, నిల్వ గిడ్డంగులు, వేలం వ్యవస్థ వంటి సేవలను

0: సమర్థవంతంగా అందించేందుకు ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 306.29 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 95.51% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఈ హార్బర్లో 1,250 మత్స్యకార బోట్లకు నిలుపుదల సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకి అందించడంతో పాటు చౌకడిప్పు డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న మీమార్ట్ కేంద్రాల్లో తొలి కేంద్రాన్ని గుంటూరు జిల్లా లాలుపురంలో ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ తొలి దశలో 1,000 మీమార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ రూపీ విధానాన్ని కూడా వీటితో అనుసంధానం చేస్తామని మంత్రి వెల్లడిస్తూ
1: మా పౌర సరఫరాల శాఖ ఈ ఫ్రంటీర్ అనే సంస్థతోటి రాష్ట్ర వ్యాప్తంగా 1,000 మినీమార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250 సరుకులు, ప్రతిరోజు వాళ్ళు వాడుకునే సరుకులు, అవి మంచి కంపెనీల ద్వారా నాణ్యమైన సరుకులు, 30 రోజులు కూడా ఈ ఫెయిర్ ప్రైస్ షాపులు తెరిచే విధంగా, ఈ 30,000 కుటుంబాలకి కూడా ఆదాయం పెంచే విధంగా మనం ఇటువంటి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న ధరలకి కన్నా 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరకే వీళ్ళు విక్రయించేటట్టు ఏర్పాటు చేశాం.
0: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి త్వరలో నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఆప్కో స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు 6.50 కోట్ల రూపాయల బకాయిలను 2 విడతల్లో చెల్లిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలుపుతూ
2: ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, మరి ఈ 2 సంవత్సరాల్లో చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. ధర్మవరంలో, పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. ఉచిత విద్యుత్ కూడా హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్లూమ్ కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్నాం. నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం.
0: వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదుతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ஆகாஷவாணி வரங்கல் கேந்திரம். ప్రసార విశేషాలు. నూట 103.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం ఈరోజు వినిపించనున్న వివిధ కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమవుతుంది ఉదయతరంగిణి. ఈనాటి ఉదయతరంగిణిలో ఆరోగ్యాంశం శీర్షికన కంటి ఆరోగ్యం అవగాహన, ఈ అంశం గురించి సీనియర్ నేత్రవైద్య నిపుణులు డాక్టర్ కేశరాజు ఆనందరావు గారితో పరిచయ కార్యక్రమాన్ని వినిపించనుంది మీ ఆకాశవాణి. పరిచయకర్త శ్రీ లెందుల రవికుమార్. ఎనిమిది 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమార్ గారి గాత్రిక చర్య వినవచ్చు. ఇక 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 9:00 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఈ ఉదయం 10:00 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటాయి. ఇక 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 నుండి మధ్యాహ్నం 3:00 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, ఇక 3:00 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి ముంబై కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే ఉంటాయి. సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు. సమాచార దర్శిని 6:25 ఉంటుంది.

ఈ సాయంత్రం 6:30 యువజనుల కార్యక్రమం యువవాణి ప్రసారమవుతుంది. ఇక ఈరోజు రాత్రి 7:00 ఉద్యోగవాణిలో ఉద్యోగ సమాచారం వినవచ్చు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ప్రసారమవుతుంది రైతు సోదరుల కార్యక్రమం కిసాన్ వాణి. ఏడు 7:45 వికసిత్ భారత్, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఇక ఈరోజు రాత్రి 10 గంటల నుండి ప్రసార సమాప్తి వరకు అంటే రాత్రి 11 గంటల వరకు మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం మీకోసం వినిపించనున్న వివిధ కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలుగా వస్తోంది. మరి కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ పి నరేందర్.
1: రైతులకు ఎరువులు విత్తనాల విక్రయంపై డీలర్లు పారదర్శకంగా ఉండాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి చెప్పారు. వానాకాలం సీజన్కు సంబంధించి ఎరువులు విత్తనాల విక్రయాలపై క్రమబద్దీకరణ నియంత్రణపై సంబంధిత డీలర్లు వ్యవసాయ శాఖ అధికారులతో ఇటీవల జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ తివారి మాట్లాడుతూ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువులు విత్తనాలు విక్రయించాలన్నారు. ప్రభుత్వం సూచించిన ధరలకు అనుగుణంగా మాత్రమే విక్రయించాలని కూడా స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు గల యువత ఓటర్గా నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఎస్ఐఆర్పై అవగాహన కోసం 2 కేరన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, అలాంటి యువత తప్పనిసరిగా ఓటర్ నమోదు ప్రక్రియలో పాల్గొనాలని అన్నారు. జూన్ 20వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు ఇంటింటి గణన నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఇంటింటి సర్వేలో భాగంగా యువజన సంక్షేమ సంఘాలు బూత్ స్థాయి అధికారులకు సహకరించాలని కూడా ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణ హరితాభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇటీవల జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, మున్సిపల్ చైర్మన్ గడ్డం అన్యన్య, అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైనింగ్ కలెక్టర్ సచిన్ బసవరాజ్, గుట్టూరు అధికారులతో కలిసి అనంతగిరి అడవుల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కాపాడడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్సీ కోదండరామ అన్నారు. నవాబ్పేట ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అక్షర చేయూత ట్రస్ట్, జైపాల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందించారు. కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కాలే యాదయ్యలతో కలిసి ఆయన విద్యార్థులకు బహుమతులు అందజేస్తూ పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనం, క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. నిరుపయోగంగా ఉన్న ఉర్దూ ఘర్, షాదీ ఖానాలను వాడుకలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షులు తాహీర్ బిన్ హందాన్ తెలిపారు. ఇటీవల ఉర్దూ అకాడమీ అధ్యక్షులు వికారాబాద్ ఎన్నిపల్లి చౌరస్తాలో గల ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాదక ద్రవ్యరహిత జిల్లాగా వికారాబాద్ జిల్లాను తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తెలియజేశారు. వికారాబాద్ జిల్లాలో బ్లాక్ గ్రౌండ్ లో ఇటీవల డ్రగ్స్ నివారణ, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమంతో పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల వైపు మళ్లడం ద్వారా శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంతో పాటు మాదక ద్రవ్యాల వంటి సామాజిక దురాచారాలకు దూరంగా ఉండగలరని అన్నారు. జిల్లాలో 43% ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి చెప్పారు. సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ, పూరించే విధానం, పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణ, విస్తృత ప్రచారం తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్యూమరేషన్ ఫామ్లు ప్రతి ఇంటికి చేరే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దేశాభివృద్ధి గ్రామీణ స్థాయి నుంచే ప్రారంభం కావాలని, ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇందుకు దోహదపడ్డాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల పీఎం శ్రీ ఉన్నత పాఠశాలను దర్శించిన ఆయన విద్యార్థుల విద్యా పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల పాలనలో దేశంలో నిజమైన మార్పు వచ్చిందని అన్నారు. భూముల ప్రస్తుత మార్కెట్ విలువల ఆధారంగానే ధరలు నిర్ధారించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. పవర్ గ్రిడ్ 765 కేవీ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టపరిహారంపై రైతులతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు భూసేకరణ జరిపేలాగా పవర్ గ్రిడ్ అధికారులకు సహకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి మొదలైన వారు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిత్తల్, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా తో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలాగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులను ఆయన అభినందించారు.
0: వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ పి నరేందర్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గారి గాత్రం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. దేశంలో ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. ఇండోనేషియా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ నిన్న జకార్తా చేరుకున్నారు. ప్రత్యేక గౌరవంగా అధ్యక్షుడు ప్రభువో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన తర్వాత ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్గా నిలిచాయి. ఈ స్వాగతం తన్నెంతగానో ఆకట్టుకుందని అభివర్ణించిన ప్రధానమంత్రి మోదీ 2018లో తాను జరిపిన పర్యటనలో ఏర్పాటైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపందించేలాగా అధ్యక్షుడు ప్రభువోతో చర్చలు జరపడానికి తాను ఉత్సుకతతో ఉన్నానని పేర్కొన్నారు. జకార్తా చేరుకున్నప్పుడు లభించిన గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇవి భారత ఇండోనేషియా మధ్య ఉన్న నాగరికత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ఇండోనేషియా విద్యార్థులతో కూడిన సమన్వయ గ్రూప్ ప్రదర్శించిన భరతనాట్యాన్ని కూడా ప్రధానమంత్రి అభినందించారు. తాను బస చేసిన హోటల్లో ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం అందుకున్న తర్వాత ప్రధానమంత్రి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. వాటిలో రామాయణాన్ని వర్ణించే ఇండోనేషియా ప్రసిద్ధ వాయాంగ్ కులిత్ షాడో పప్పెట్రీ, ఇండోనేషియా విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన, త్రిరత్నాలకు నివాళులర్పించే బౌద్ధ భక్తి నృత్యం ఉన్నాయి. జకార్తాలో తనకు లభించిన ఘన స్వాగతానికి భారతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆదరణ తను ఎంతగానో కదిలించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. ఒక ప్రైవేట్ వార్తా ఛానల్తో మాట్లాడుతూ ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని, సముద్ర తీర ఆర్థిక సంబంధాలను పటిష్టం చేస్తుందని, అలాగే కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుందని సందీప్ చక్రవర్తి అన్నారు.
1: India and Indonesia are very close and strategic partners. We are just 160 kilometers away. The southernmost tip of India in the Nicobar Islands is just 160 kilometers from Aceh. And after the very successful visit of President Prabowo as chief guest for our Republic Day, I think the relations are on an upward swing in a higher trajectory, and Prime Minister's visit will reinforce that trend. And we will, of course, doing a lot of understandings and agreements on several areas of cooperation. And we are also hopeful for opening up new areas of cooperation.
0: Samskaranalu, digitalization, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను ఉద్దేశించి నిన్న ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ధి అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖను అమిత్ షా అభినందించారు.
2: सहकारिता मंत्रालय के इनिशिएटिव से कुल 9 राष्ट्रीय स्तर पर काम करने वाली सहकारी समिति बनाकर देश से लेकर ग्राम तक इन 9 क्षेत्रों में सहकारिता मंत्रालय को एक माला में पिरोने का काम हमने किया है.
0: గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడినదిగా మార్చే దిశగా ప్రశంసనీయమైన తీరులో పని జరిగిందని కూడా అమిత్ షా వివరించారు. కేంద్ర విదేశ

0: మంత్రి డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసాల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కువైట్ ఒమాన్ దేశాలతో కూడిన తన 4 గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఖతార్ పర్యటన ముగించుకుని 2వ విడతగా డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుమారు 4.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్న భారత లెదర్ ఫుట్వేర్ రంగానికి అపారమైన వృద్ధికి అవకాశం ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలు ఉన్నాయి. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రస్తుతం భారతదేశ లెదర్ ఎగుమతుల్లో 77% కేవలం 15 దేశాలకే పరిమితమవుతున్నాయని గోయల్ గుర్తు చేశారు.
1: इससे मैनेजमेंट एजुकेशन बाइलिंगुअल होने के कारण सरल भाषा में लोगों तक पहुंचे. उम्मीद करता हूं कि इसमें जो भाषा होगी वो ऐसी रखी जाएगी कि सभी को आसानी से समझ में आए, और साथ ही साथ ऑनलाइन होने के कारण काफी व्यापक प्रभाव इसका देखने को मिल सकता है.
0: ఈ సందర్భంగా ద్విభాష మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గుతుందని కూడా పీయూష్ గోయల్ చెప్పారు. విద్యార్థులు ఆన్లైన్ ఈ కోర్సును అందుకోవడం ద్వారా తమ వృత్తి జీవితంలో ప్రగతి సాధించగలుగుతారని ఆయన అన్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వారి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కొత్త నియామకాలు జరిగే వరకు కృష్ణమోహన్ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. విరాళాల అక్రమాల ఆరోపణల కేసులో నమోదైన ఎఫ్ఐఆర్కు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదే ప్రతిపదికగా నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ట్రస్ట్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ పరిణామంపై మాట్లాడుతూ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్గిరి, ఈ పరిణామాల వెనుక కుట్ర కోణం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. విరాళంగా వచ్చిన ఆభరణాలు, విలువైన వస్తువులన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించి సరైన లెక్కలున్నాయని, అన్ని వివరాలు ట్రస్ట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతికతతో రూపొందించగా, ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వతేశ్వరుని పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఫ్రిగేట్ ఆధునిక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ఇది అన్ని రకాల సముద్ర తీర మిషన్లలో అసాధారణమైన సామర్థ్యంతో అత్యంత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మహేంద్రగిరి ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ విధానానికి చక్కని ఉదాహరణ అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ మధ్య మహారాష్ట్ర, తీర ప్రాంత కర్ణాటకల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ మొదలైన చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఫుట్బాల్లో నిన్న రాత్రి డల్లాస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకువెళ్ళింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తమ ఏకైక ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. మెక్సికో సిటీలో జరిగిన మరొక మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి యుద్ధ నౌకను శనివారం నాడు జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: శ్రోతలందరికి నమస్కారం. ఉదయతరంగిణి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణిలో ఆరోగ్యామృతం శీర్షికన కంటి ఆరోగ్యం అవగాహన, ఈ అంశం గురించి సీనియర్ నేత్రవైద్య నిపుణులు డాక్టర్ కేశరాజు ఆనందరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమం వినబోయే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపు.

0: సీనియర్ నేత్రవైద్య నిపుణులు డాక్టర్ కేశరాజు ఆనందరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమం వినబోయే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఉదయతరంగిణిలో ఇప్పుడు వినండి ఆరోగ్యాంశం శీర్షికన కంటి ఆరోగ్యం అవగాహన. ఈ అంశం గురించి సీనియర్ నేత్రవైద్య నిపుణులు డాక్టర్ కేశరాజు ఆనందరావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
3: శ్రోతలకు నమస్కారం. ఈ రోజున మనం ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనటువంటి అంశం కంటి ఆరోగ్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైలు, కంప్యూటరు, టీవీ స్క్రీన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. మరి ఈ నేపథ్యంలో కంటి ఆరోగ్యంపై అవగాహన అనేది చాలా అవసరం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కేశరాజు ఆనందరావు గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రంలో ఉన్నారు. విన్నడిగి కంటికి సంబంధించిన విషయాలని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: డాక్టర్ గారు, ముందుగా ఈ కంటి ఆరోగ్యం అనేది ఎందుకు ముఖ్యమో శ్రోతలకు వివరిస్తారా?
4: తప్పకుండా అండి. కంటి అనేది మామూలుగా మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కళ్ళు లేకుండా ఉంటే ఇంకోళ్ళ మీదనే డిపెండ్ కావాల్సి వస్తుంది. ఇవాళ రేపు మోడర్న్ డే లైఫ్లో మన పని మనం చూసుకోవడమే, అది కళ్ళు లేకుంటే ఇంకోళ్ళ మీద డిపెండ్ కావడం అంటే వాళ్ళకు ఇబ్బంది, మనకు ఇబ్బంది. ఏం జబ్బులు రాకుండా దాన్ని ఆరోగ్యంగా చూసుకోవడం డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ విషయం అండి.
3: చూపు అనేది కంపల్సరీ ఉంటేనే మనం
4: అంతే కదా సార్
3: ఉండగలం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి కంటి సమస్యలు ఏంటంటారు
4: సార్? ఇవాళ మోడర్న్ అంటే ఈ మీరు అన్నట్టు ఈ గ్యాడ్జెట్స్ ముఖ్యంగా ఈ మొబైలే కానివ్వండి, ల్యాప్టాప్, టీవీ స్క్రీన్స్, కంప్యూటర్స్, వాళ్ళల్లో నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ చేయడం వల్ల కంటి మీద చాలా స్ట్రెయిన్ పడే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి పార్ట్, ఈవెన్ అంటే కళ్ళు నల్ల పాప దగ్గర నుంచి వెనక రెట్టిన వరకు ఎవ్రీ పార్ట్ స్ట్రెయిన్, ప్రతి పార్ట్ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ స్ట్రెయిన్ వల్ల కొంచెము షార్ట్ టర్మ్గా ఏంటంటే కళ్ళు మండినట్టు అవడు, నీళ్ళు కాడు, కళ్ళు మసక మసక అనిపించినట్టు, కొంత లాంగ్ రన్లో కొంచెము హెడేక్ అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళంత వరకు వాటిని కొంచెం జాగ్రత్తగా లిమిటెడ్ టైంలో, కొంతమంది ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకు తప్పదు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు, మిగతా వాళ్ళకు అవాయిడబుల్ అయితే ముఖ్యంగా ఎంత కంటికి దగ్గర పెట్టి మనం చూస్తే అంత డైరెక్ట్గా కళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కన్నా టీవీతోనే కొంచెం స్ట్రెయిన్ తగ్గుతాయి రిలేటివ్లీ. సో మొబైల్ వీళ్ళంత వరకు అవాయిడ్ చేసి కంప్యూటర్ కూడా రిలేటివ్లీ మొబైల్ కన్నా తక్కువ స్ట్రెయిన్ పడుతుంది. ఎంత దగ్గర పెట్టినామంటే ఇప్పుడు ఐప్యాడ్ ఒకటి, దాని తర్వాత మొబైల్ తోటి ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
3: ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఈ టీవీ కానీ లేకపోతే కంప్యూటర్ కానీ ఎక్కువ పనిచేసేవాళ్ళు ఒక స్పెట్స్ పెట్టుకుంటే ఆ కాంతి అనేది మనకు పడకుండా ఉంటుందంటారు, ఇది ఏంటంటారు?
4: ఇది యాక్చువల్గా అంటే బ్లూ లైట్స్ అంటామండి. కంట్లో వైట్ లైట్లు కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఆ బ్లూ లైట్ అనేది కంటికి ఎక్కువ పడి వీటిలో ఎక్కువ ఎమిట్ చేస్తాయి. అది మనం కంటి నరం మీద పడడం వల్ల, రెటీనా మీద పడడం వల్ల స్ట్రెయిన్ అయ్యేసి ఎక్కువ కొంచెం కళ్ళు గుంజినట్టు అవడు. ఎందుకంటే అది ఇంకా యాక్చువల్గా టోటల్గా ప్రూవ్ ఏం కాలేదండి, బట్ ఇంకా రీసెర్చ్ అవుతుందని కొంతమంది డాక్టర్స్. బట్ అల్ట్రావైలెట్ రేస్ అని మన సన్ రేస్తో మాత్రం డిఫరెంట్గా ఈ గ్యాడ్జెట్స్ వల్ల వచ్చే వాటి యొక్క లైట్ ఎమిట్ వల్ల మాత్రం అంత డ్యామేజ్ అవుతుంది, దానికి అవాయిడ్ చేయాలని. ఇప్పుడు గ్లాసెస్ కూడా వచ్చాయి కొన్ని, అవి కూడా అంత ప్రూవెన్ అయితే కాదు, అంటే దాంతో ఎఫెక్ట్ పడదని. బట్ అట్ ది సేమ్ టైం ఈ మొబైల్ చూసిన అంటే ఒక లైట్ ఒక్కటే కాకుండా మనం ఎక్కువసేపు పనిచేయడం వల్ల ఈ కన్ను ఒక మజిల్స్ అన్ని చాలా స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. ఆ స్ట్రెయిన్ అంటే మామూలు సింపుల్గా మేము కామన్ మ్యాన్కు అండర్స్టాండ్ చేసేటట్లు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ నడుస్తాం, ఏం కాదు ఒక 10 కిలోమీటర్ నడుస్తాం, కాళ్ళు లాగుతాయి. ఈ సింపుల్ ఎగ్జాంపుల్, కాళ్ళల్లో మజిల్స్ ఎట్టు ఉంటే ఐలో కూడా మజిల్స్ ఉంటాయి. అవి ఎక్కువసేపు చేయడం వల్ల, ప్లస్ ఎక్కువ సేపు చేయడము, క్లోజ్ పెట్టుకోవడం, రెండు కూడా ఇంపార్టెంట్ థింగ్స్. నెంబర్ ఆఫ్ అవర్స్ చేయడం ఒకటి, ప్లస్ డిస్టెన్స్ ఒకటి, అంటే ఐ నుంచి డిస్టెన్స్, ఆ రెండింటి వల్ల కళ్ళ మీద స్ట్రెయిన్ ప్రభావం బాగుపడేవారు. అంటే ఇవన్నీ టెంపరీ ఎఫెక్ట్స్, పర్మనెంట్ ఎఫెక్ట్స్ కాదు. బట్ ఆ టెంపరీ ఎఫెక్ట్ అయినా కూడా మనం కంటిన్యూ చేయలేము, అది కొద్దిసేపు అయిన తర్వాత ఇక మనం ఇవాళ వద్దులే రేపు చేద్దాంలేనా. ప్లస్ ఇంకా అన్నిటికన్నా పిల్లలలో

0: ఈ కంటిని చూడడం వల్ల ఈ సైట్ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంది. లేని వాళ్ళు కూడా వచ్చారు నన్ను కోసం. ఇప్పుడు మొత్తం సైట్ అనేది అది ఇన్సిడెంట్స్ చాలా పెరుగుతుంది వరల్డ్ వైడ్ మొత్తం. ఈ లాస్ట్ ఒక 30-40 ఇయర్స్ నుంచి కన్నా ముందుకు ఇప్పుడు కూడా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. రీజన్ ఏంటంటే ఈ గ్యాడ్జెట్స్ క్లోజ్ పెట్టి చూడడం వల్ల వచ్చే అవకాశం ఉంది.
1: ఇప్పుడు వీటిలలో మీ ఐ డాక్టర్ సంబంధించి 20-20-20 అంటారు, ఇది ఏంటంటే
0: 20 ఫీట్ డిస్టెన్స్, 20 మినిట్స్ టైం, 20 సెకండ్స్ రెస్ట్, అవి ఇవ్వాలి. అంటే అంత ప్రాక్టికల్ కాకుండా కూడా సరే అట్లీస్ట్ ఏంటంటే ఒక 1 అవర్ ఉంటే వాళ్ళు సైంటిఫిక్గా ఉంది 20 ఫీట్ 20 మినిట్స్ తర్వాత 20 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలి, అవి 20-20 సరే. అంత ప్రాక్టికల్గా ఇట్స్ నాట్ పాసిబుల్. అట్లీస్ట్ ఒక 1 అవర్ తర్వాత కొంచెం మేము ఏం చేస్తామంటే అడ్వైజ్ చేస్తాం, ఒక 1/2 మినిట్ కొంచెం అట్లా తిరిగేసి వచ్చాడో లేక లుకింగ్ ఉంటుంది విండో ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ అంటాం, అది చూస్తే ఏంటంటే మై మజిల్స్ అన్ని రిలాక్స్ అయితే. సో రిలాక్స్ అయినప్పుడు మళ్ళీ అగైన్ యూ కెన్ అంటే మనం కొద్దిగా నడిచినాం ఇంతకుముందు చెప్పినట్టు, నడిచిన తర్వాత కొద్దిసేపు కూర్చుంటాం మళ్ళీ యూ కెన్ ప్రొలాంగ్ ఫర్ సమ్ టైం, లేకుంటే మనకి కాళ్ళు ఎత్తుంటే మనం వదిలే ఇవ్వాలని అంటే అట్లా కాకుండా అనుకోసమని అది బెటర్.
1: కొంతమంది ఏమంటుంటారంటే అండి కంటికి ఎక్సర్సైజ్ చేస్తే అసలు కంటి వ్యాధులు వచ్చే అవకాశం లేదు అంటారు, ఇందులో ఎంతవరకు నిజం ఉంది?
0: అలోపతిక్లో ఎక్సర్సైజ్ అనేది దానికి ఇంపార్టెన్స్ లేదండి. ఒకటి ఓన్లీ థింగ్ ఈ మెల్లకన్ను వచ్చిన వాళ్ళకు ఐ ఎక్సర్సైజ్ చెప్తాం వాళ్ళకు, అవి మజిల్ రిలేటెడ్ డిసీజెస్ కాబట్టి వాటికి ఎక్సర్సైజ్ ఉంటాయి. బట్ మిగతా వాటికి
1: ఇట్లా
0: ఎక్సర్సైజ్ వల్ల ఉపయోగం ఈ అలోపతిక్ దాంట్లో లేదు.
1: అట్లనే ఇప్పుడు మీరు ఇందాక కొన్ని అదే మొబైల్ ఎక్కువ వాడటం వల్ల తర్వాత స్క్రీన్ ఎక్కువసేపు చూడటం వల్ల కొంచెం కంటి మీద స్ట్రెయిన్ అయిపోయి కూడా మనకి కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా, సాధారణంగా అదే కారణం ఉంటుందండి? ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలకు కూడా మనకి కనపడుతుంది, అంటే ఒక వంశపారంపరంగా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే ఫస్ట్ నుంచి ఫుడ్ లోపం ఉంటుందా? మీరు అన్నట్టు ఈ మొబైల్ వాడకం వల్ల ఉంటుందా, దేనివల్ల ఈ కంటి చూపు తగ్గే అవకాశం ఉంది?
0: ఇప్పుడు అంటే ఈ మయోపి అంటే దూరం, మామూలుగా బోర్డు మీద దూరం అక్షరాలు టీవీలో స్క్రీన్ మీద ఒకటి మయోపి అంటే షార్ట్ సైట్, దానికి కారణం మెయిన్ అంటే మెయిన్ థింగ్ ఈజ్ ఫ్యామిలియల్ హెరిడిటరీ, అంటే వంశంలో పేరెంట్స్ కన్నా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే అది కూడా వాళ్ళ ఏజ్ 40 కన్నా ముందునే. ఇప్పుడు మామూలుగా 60 తర్వాత వచ్చాయి, 40 తర్వాత ప్రెస్బిఐపి ఉంటాం అంటే చెత్వారే, అది కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా లెస్ దాన్ 40 కన్నా ముందు రెగ్యులర్గా గ్లాసెస్ పెట్టుకుంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది, దట్ ఈస్ హెరిడిటరీ. ఆఫ్ లేట్ ఏంటంటే అది కాకుండా ఈ మొబైల్ వల్ల వస్తుందని రీసెర్చ్ ద్వారా ఇంకా బట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు. ఎందుకంటే ఒక 50 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి చూస్తే ఈ కేసెస్ చాలా పెరిగాయి. రీజన్ ఏంటి అని రీసెర్చ్ చేస్తే నియర్ వర్క్, దగ్గర పని చేయడం వల్ల, ముఖ్యంగా మొబైల్స్ ఈ ఏం సైట్లో హెరీ ఫ్యామిలీ హిస్టరీ ఉండదు వాళ్ళకి, వాళ్ళకి వేరే హెల్త్ మంచిగా ఉంటుంది, స్టిల్ దే నీడ్ గ్లాస్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అవర్స్ ఆల్మోస్ట్ చూడండి మీరు ఇప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలకి వాళ్ళు మొబైల్ పెట్టేసి ఆనందిని పిచ్చేస్తుంది. సో వాళ్ళకి ఏమైతే ఆ ఏజ్ నుంచే స్ట్రెయిన్ బాగవుతుంది. సో దట్ ఈస్ అ థియరీ యాక్చువల్. అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా వస్తున్నాయి కాబట్టి బి బెటర్ టు అవాయిడ్ దోస్ థింగ్స్. నియర్ విజన్కు ఎక్కువ స్ట్రెయిన్ వల్ల ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది సైట్ అనేది.
1: ఈ సైట్ కూడా ఇప్పుడు ఒక సైట్ వచ్చినప్పుడు కళ్ళజోడు తీసుకుంటారు, మరి పెరుగుతుంది అంటారు, అంటే మనం కళ్ళజోడు వాడుతున్నా కూడా మళ్ళీ సైట్ పవర్ పెరగడానికి అవకాశం ఎందుకు ఉంటుందంటారు?
0: దానికి ఏంటంటే ఈ సైట్ అనేది అంటే ఇది ఆల్మోస్ట్ ఎట్లా రిలేషన్ అంటే మీకు బాడీ గ్రోత్ బట్టి ఉంటుందండి. బాడీ ఐబాల్ ఒక సైజ్ ఉంటుంది, ఐబాల్ ఒక సైజ్ బట్టి మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఐబాల్ సైజ్ పెరుగుతుంది. ఏజ్ అంటే బాడీ హైట్ ఉందనుకోండి, బాడీ హైట్ 7-8 ఇయర్స్ నుంచి 18-19 ఇయర్స్ వరకు పెరుగు, దాంతో పెరుగుతుంది. అట్లనే ఐబాల్ ఉండే సైజ్ కూడా పెరుగుతుంటుంది. బాల్ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఈ పాయింట్ కూడా పెరుగుతుంటుంది. సో ఎప్పటివరకు అంటే 18 ఇయర్స్ తర్వాత పెరుగుతుంది, 18 తర్వాత మాత్రం ఎవరు కూడా పాయింట్ పెరగదు. ఈ పాయింట్ ఇది స్కూల్ బాయ్ పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళకి మేము చెప్తాం ఎవ్రీ 1 ఇయర్ 18 ఇయర్స్ వచ్చే వరకు కంపల్సరీ చెక్ చేసుకోండి, గ్లాస్ పెట్టుకున్నా కూడా మీకు సైట్ పెరిగే అవకాశం. ఎందుకంటే అది గ్రోత్ అనేది ఈ గ్లాసెస్ సంబంధం కాదు, గ్లాసెస్ కేవలం మనం కనబడడం కోసం మాత్రమే ఇస్తున్నాం, కానీ పెరగకుండా ఉండడానికి మందులు అయినా అట్లాంటివి ఇప్పుడు ఇప్పుడు మందులు వచ్చాయి కానీ అవి అంత ఎఫెక్టివ్ ఏం కాదు. బట్ మెయిన్ థింగ్ ఈజ్ ఏజ్, అప్ టు 18 మేము 20 అని చెప్తాం రౌండ్ ఫిగర్, 20 సంవత్సరాల ఏజ్ వచ్చే వరకు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేయాలి. అందరికీ కూడా కంపల్సరీ పెరుగుతుందని చెప్పట్లేదు బట్ పాసిబిలిటీ ఉంటుంది. అదే 20 తర్వాత మాత్రం దాదాపు 95% వరకు పెరగదు పాయింట్. ఎవరో ఒకరి దగ్గరికి రేర్ అవి వాళ్ళు కూడా ఈ నియర్ విజన్ ఎక్కువ చూస్తప్పించి జనరల్గా ఆఫ్టర్ 18-20 తర్వాత మాత్రం సైట్ పెరగదు. ఇది మాత్రం ఎందుకు పెరుగుతుంటే గ్లాస్ కోసం కాదు, మన బాడీలో ఐబాల్ సైజు అది ఎంత ఉంటుంది ఫ్రాక్షన్ ఒక 1 మిల్లీమీటర్ తేడా వస్తే 3 డాప్టర్స్ పవర్ చేంజ్ అవుతుంది. 1 మిల్లీమీటర్ ఐబాల్ సైజులో కూడా నార్మల్ 24 మిల్లీమీటర్స్ ఉంటుంది. ఆ సైజ్ కనుక కొంచెం పెరిగింది అనుకోండి, కొంతమంది పెరుగుతుంది హెరిడిటరీ వల్ల అయితే ఆ సైజ్ పెరిగితే కొంచెం పెరిగి 1 మిల్లీమీటర్ పెరిగితే 4 గ్లాసెస్ పవర్ ఉంటే 7 గ్లాసెస్ వరకు పోతుంది.
1: మరి ఇట్లా మనం కళ్ళజోడు వాడుతున్నప్పుడు ఇట్లా పవర్ పెరుగుతూ ఉన్నప్పుడు జనరల్గా ఒకసారి పరీక్ష చేసి కళ్ళద్దాలు వాడిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడెప్పుడు పరీక్ష చేయించుకుంటుంటే మంచిది అంటారు?
0: 10 ఇయర్స్ 8 ఇయర్స్ ఎప్పుడు సైట్ వదిలేదు, ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చెక్.

0: చేసుకుంటాం టిల్ 18 to 20 ఏజెస్. దాని తర్వాత 3-4 ఇయర్స్కి ఒకసారి వచ్చినా పర్వాలేదు. ఇక్కడ ఆ ఏజ్లోనే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ పేషెంట్ వాళ్ళు అడుతూ సార్ ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయాల్సి వస్తుంది అంటారు. అందుకని మేము ముందే చెప్తాం వాళ్ళకు మెంటల్ ప్రిపేర్ చేసి పెట్టి 18 ఇయర్స్ వరకు పెరిగే పాసిబిలిటీ ఉంది. అప్పటి వరకు దాని తర్వాత ఒక 3-4 ఏళ్ళకి ఒకసారి చూపించుకున్నా పర్వాలేదు అని చెప్తాం.
1: అట్లనే ఇప్పుడు మరి కంటి ఆరోగ్యం కాపాడుకోవడానికి క్యారెట్ తింటే మంచిది అంటారు, ఇది నిజమే అంటారా?
0: అంటే ఫుడ్ డైట్ అన్ని వెజిటేరియన్ ఫుడ్ అన్ని కూడా మంచివేనండి. స్పెషల్గా అది ఏమైనా డిసీజ్ రాకుండా ఏమో దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం, విటమిన్ ఏ అవన్నీ కూడా కంటి ఆరోగ్యానికి పనికొస్తాయి. కానీ ఏదైనా డిసీజ్ ఉంటే కోసం కాదు. మిగతా వెజిటేబుల్స్ ఎట్లా ఇదంతా దీంట్లో కొంచెం క్యారెటినాయిడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్యారెట్ తింటే మంచిది.
1: అట్లనే ఇప్పుడు మరి ఈ డయాబెటిక్ రెటినోపతి అంటారు, ఇది ఏంటండి?
0: డయాబెటిక్ రిటర్న్ అంటే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి అండి. ఆ షుగర్ వ్యాధి వల్ల కొద్ది రోజులు అంటే వచ్చిన షుగర్ వచ్చిన తర్వాత అది కనుక కంట్రోల్ లేకుండా ఉన్నా లేకుండా ఒక 10-15 ఏళ్ళ తర్వాత యాక్చువల్లీ డయాబెటీస్ అనేది ఏంటంటే మన బాడీలో మొత్తం కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి దాన్ని ఎఫెక్ట్ పడుతుంది. మెయిన్ ఏ బ్లడ్ వెజల్ హార్ట్ వెజల్ పడింది అనుకోండి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం, బ్రెయిన్లో బ్లడ్ వెజల్ ఎఫెక్ట్ పడితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం. అంటే కంటిలో ఉండే రెటినాలో ఉండే బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ పడితే దాన్ని రెటినోపతి అంటాం. అప్పుడు ఏమైందంటే ఆ బ్లడ్ వెజల్స్ వీక్ అయ్యి బ్లడ్ ఊజ్ అవుతుంటుంది పక్క కారుతుంటుంది దాంట్లో కంటిలో పడి అప్పుడు బ్లైండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా షుగర్ కంట్రోల్ చేసుకోవడము, ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఐ చెకప్ చేసుకోవాలి. దాన్ని కూడా ఎర్లీ స్టేట్మెంట్లో రెటినోపతి వచ్చినా కూడా దానికి ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెగ్లెక్ట్ చేసి మనకు ఏం కాదు లేకుంటే డయాబెటీస్ కంట్రోల్ లేకుండా లేకుంటే రెగ్యులర్ చెకప్ చేసుకోకుండా ఉంటే వాళ్ళకు ఈ మొన్న ఒక 30-40 ఏళ్ళకి ఇప్పటికీ ట్రీట్మెంట్లో చాలా చేంజ్ వచ్చింది. డయాబెటీస్ వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ 10 ఇయర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయించుకుంటాం మంచి, ఎవ్రీ 2 ఇయర్స్ కానీ చెక్ చేసుకోవాలి వాళ్ళు.
1: అంటేనే ఇప్పుడు మరి చాలామందికి ఈ డ్రై ఐస్ అంటూ ఉంటారు, అంటే మాకు కళ్ళు డ్రై అవుతున్నాయి అంటారు, ఇవి ఎందువల్ల అవుతాయి అంటారు?
0: డ్రై అయ్యే ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మన కంటి నల్ల పాప ఉంటుందని మేము కార్నియా అంటాం, దాని వైట్ దాన్ని కంజంక్టివ్ అంటాం. సో దాని మీద ఏంటంటే మనం తడి ఉంటుంది ఎప్పటికీ, అది టియర్ ఫిలిం అంటాం అన్నట్టు. మన టియర్స్ అంటే నీళ్లు, కంటి నీళ్లు. ఆ టియర్ ఒకటి ఏంటంటే ఒక లేయర్ లాగా లూబ్రిక ఒక ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ ఏం చేస్తుంటే కార్నియాను ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే కాన్స్టాంట్గా మనం ఏదైనా వస్తువుని చూస్తే ఇప్పుడు టీవీ చూసినా లేకుంటే మామూలుగా మొబైల్ చూసినా కంటిని చూడడం వల్ల ఏమైందంటే కంట్లో ఉండే ఆ డ్రై ఆ వెట్ అనేది తగ్గుతుంది. ఆ వెట్నెస్ తగ్గడం వల్ల కళ్ళు ఎంత డ్రై అయిపోతుంది. అది ఎందుకంటే ఎందుకు వెట్నెస్ తగ్గుతుంది అంటే మనం మామూలుగా ఏంటంటే సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుంటే మనం మామూలుగా 1 మినిట్కు ఒక 8 టైమ్స్ మనం బ్లింక్ చేస్తాం ఈ యావరేజ్. సో ఆ బ్లింక్ చేసినప్పుడు ఏమైందంటే ఆ వెట్నెస్ అనేది స్ప్రెడ్ అయితే పోతుంటుంది. మన కార్ వైపర్ ఎట్లయితే అవుతుంది అట్లా ఆ వైప్ చేస్తుంటుంది, ఆ డ్రై వెట్ అయ్యి వెట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ను కంటిన్యూ చూసిన టీవీ చూసినా లేకుంటే మొబైల్ చూసినా ఏమైందంటే ఆ బ్లింక్ పీరియడ్ అనేది 8 టైమ్స్ బదులు 5 టైమ్స్ 4 టైమ్స్ ఒకసారి 3 టైమ్స్ అంటే మనము ఫోకస్ చేసుకుంటున్నాం బ్లింక్ చేయము. ఎప్పుడైతే బ్లింక్ చేయము అప్పుడు ఏమిటంటే ఇన్ బిట్వీన్ బ్లింక్ పీరియడ్ ఉంది, ఆ పీరియడ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆ అట్మాస్ఫియర్ తోటి అంత డ్రై అవుతుంది. ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు మనకు అన్ని కళ్ళు గరగరనుడు నీళ్లు కాడు డ్రై అయ్యనేది కొన్ని డ్రగ్స్ వల్ల కూడా అవుతుంది, కొన్ని మెడిసిన్స్తోనే అవుతుంది. ముఖ్యంగా అంటే మనం కామన్గా అబ్జర్వ్ చేస్తుంది, ముఖ్యంగా పిక్చర్ చూసాం మధ్య 3 గంటలు చూసొచ్చాం అనుకోండి మనం బ్లింకింగ్ మనం ఎక్కువ చేయము. అందుకోసం నేను కామన్గా సిస్టమ్ మీద పనిచేసిన ఎక్కడ బ్లింక్ చేయమని చెప్తాం. బ్లింక్ చేస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది. అంటే వన్ ఆఫ్ ది మీరు 20-20-20 అన్నారు ఎట్లా బ్లింకింగ్ కూడా ఎక్కువ చేసుకుంటుంటే మనం ప్రొటెక్ట్ చేసుకొని స్ట్రెయిన్ కాకుండా చేసుకోవచ్చు.
1: మరి ఇట్లా ఈ డ్రై అయినప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా షాపుల్లోకి వెళ్ళేసి ఏదో డ్రాప్స్ తెచ్చుకుంటారు, మరి ఇది మంచిది అంటారా లేకపోతే ఈ డ్రై అయినప్పుడు కూడా కంటి డాక్టర్ని సంప్రదించడమే ఉత్తమం?
0: అక్కర్లేదు నమ్మడం. అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ మొబైల్ చూసినా బ్లింక్ చేసుకుంటూ ఉంటే దాదాపు చాలా రిలీఫ్ ఉంటుంది. ఆ 20-20-20 మీరు అన్నట్టు అది కూడా వర్కౌట్ అవుతుంది. అది కాని పక్షంలో లూబ్రికెంట్స్ అంటాం, అంటే టియర్ సబ్స్టిట్యూట్స్ అన్నట్టు. మనము చలికాలము నూనె రాసుకుంటాము కోల్డ్ క్రీమ్ రాసుకుంటాం అట్లనే ఈ లూబ్రికెంట్స్ ఒక చిన్న ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కంటి మీద. అది ఆ నీళ్ళని ఎవాపరేట్ కాకుండా ఆవిరి కాకుండా చూస్తుంది. సో అవి హార్మ్ఫుల్ ఏం కాదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడిన సేఫ్ మెడిసిన్. కానీ అది అందరు వాడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు. ఎవరికైతే జెన్యున్గా అవసరం ఉంటే వాళ్ళు ఇట్లా మామూలుగా బ్లింక్ చేసిన అవుతుంది వర్క్ చేయలేకపోతుంటే దాన్ని ట్రై చేస్తే నష్టం లేదు.
1: అట్లే కొంతమందికి సాధారణంగా ఈ కళ్ళు ఎర్రబడుతుంటాయి, అంటే మామూలుగా ఎర్రబడుతుంటాయి, తర్వాత కొన్ని కొన్ని సీజన్లో కొన్ని రోజులు కూడా ఉంటుంది, ఇది ఎందువల్ల జరుగుతుంది అంటారు?
0: రెడ్నెస్కు చాలా కారణం అంటే మెయిన్ కామన్ కాదంటే పొల్యూషన్. జెంట్స్కు ముఖ్యంగా మేల్ పర్సన్ బయటికి పోయిస్తే, ఇంట్లో వాళ్ళకు కాదు జనరల్ బయటికి పోతుంది. ఇంకోటి అంటే పొల్యూషన్ ఒకటి, ప్లస్ సన్ రేస్ ఎక్కువ. ఇప్పుడు కాంట్రాక్ట్స్ అయినా లేబర్ విలేజ్లో అగ్రికల్చర్ పనిచేసుకుంటాం, ఆ రేస్ పడడం వల్ల అల్ట్రావైలెట్ సన్ రేస్ పడడం వల్ల విండ్ ఒకటి డస్ట్ ఒకటి పడడం వల్ల క్రానిక్ ఆల్కహాల్స్ తినటం పర్సంటేజ్ తక్కువ అనుకోండి. కామన్గా మనం అయితే మేము చూసే అయితే ఎక్కువ డస్ట్ అలర్జీ,

0: బైక్ మీద పోయినా ఆటోలో పోయినా వినండి, సన్ రేస్, విండ్, డస్ట్, ఈ మూడు రీజన్స్తోనే రెడ్నెస్ వస్తుంది. దానికి గ్లాసెస్ కింద కూలింగ్ గ్లాస్ అట్లా పెట్టుకున్నాం, హెల్మెట్ పెట్టుకుంటే చాలా వరకు మనం అవాయిడ్ చేస్తుంది రెడ్నెస్.
1: అట్లనే మళ్ళీ ఇంకొక విషయం, ఇట్లా కళ్ళు ఎర్రబడ్డప్పుడు కళ్ళదోడు పెట్టుకోవాలి, ఇది ఇంకొకళ్ళకి అంటుతుంది అంటారు, అది ఏంటంటే?
0: అది వైరల్ ఇన్ఫెక్షన్ అండి, కంజంక్టివ్ వైరల్ ఉంటుంది, బ్యాక్టీరియల్గా ఉంటుంది అది. అంటే ఒకళ్ళకి జనరల్గా ఒక సీజన్లా వస్తుంది, ఇప్పుడు ముఖ్యంగా ఈ మెడ్రాస్ కంజంక్టైటిస్ అంటాం, అది ఇప్పుడు వర్షాకాలం ఆగస్టులో వస్తుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ త్రూ అవుట్ ది ఇయర్ చూస్తున్నాను, అవి వైరస్ అనేది ఇప్పుడు మనం జలుబు సర్ది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటుంటుంటుందో, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వైరలే. అవి ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు అంటే వాళ్ళు మామూలుగా ఐ కాంటాక్ట్ ద్వారా రాదు అసలే, వాళ్ళు వాడే టవల్స్ అవన్నీ వాడుతుంటే పక్క పక్కన పడుకోవడం, పక్క పక్కన కూర్చోవడము, షేక్ హ్యాండ్ ఇవ్వడం, అట్లా చేయడం వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అంటుకునే అవకాశం ఉంటుంది. అది వైరల్, దానికి అది సెల్ఫ్ లిమిటింగ్, అట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్. దానికో మినిమల్ బేసిక్గా వారం పది రోజులు మందులు వాడు తగ్గుతుంది.
1: అట్లనే మరి ఇప్పుడు కంటికి సంబంధించి వైద్యం చేసుకోవడానికి ఇందాక మీరు అదే మైనస్ పవర్ ఉంది అంటున్నారు, ఇట్లాంటి వాటికి మరి లేటెస్ట్గా ఇప్పుడు లాసిక్ అని రకరకాలుగా వచ్చినాయి, ఇవి ఎంతవరకు సురక్షితం అంటారు?
0: ఇప్పుడు ఈ సైట్ మొత్తము పవర్ వచ్చింది, గ్లాసెస్ లేకుండా చేయడానికి మినిమం ఏజ్ 20 ఇయర్స్ అండి. ఆ లోపల మనం చేసుకోవడం, ఎందుకంటే ఆ లోపల పెరుగుతుంటుంది కాబట్టి, ఒకసారి చేసిన మళ్ళీ పెరిగితే మళ్ళీ మళ్ళీ చేసేటట్టు ఉండదు సర్జరీ. సో లేసిక్ ట్రీట్మెంట్ అనేది చాలా ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అయింది చేయబట్టి, అది చాలా చాలా సేఫెస్ట్ ప్రొసీజర్, చాలా సేఫ్, ఎందుకంటే అదంతా మొత్తం కంప్యూటర్ ద్వారా అవుతుంది, మాన్యువల్ ఎక్కువ ఉంటుంది దాంట్లో రోల్. సో 100% సేఫ్ ఉంటుంది అండ్ ఇట్స్ ఎ పర్మనెంట్ క్యూర్. ఒకసారి చేసుకున్నట్టే మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం పడదు, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఒకటంటే ఏజ్ మాత్రం మినిమం 20 ఇయర్స్ తర్వాతనే చేస్తే దాన్ని ఎవరైనా అట్లా జనరల్ డాక్టర్ సజెస్ట్ చేస్తారు, 20 కన్నా ముందు ఎవరు సజెస్ట్ చేయరు.
1: అట్లనే మరి ఇప్పుడు గ్లకోమా అని వింటూ ఉంటాం కంటికి సంబంధించి, ఇది కూడా వంశపారంపరంగా వస్తుంది అంటారు, అసలు మరి ఈ గ్లకోమా రావడానికి కారణం ఏంటి, వంశపారంపరంగా మరి అందరికీ వచ్చే అవకాశం ఉంటుందా, దీన్ని ఎట్లా పరీక్షించుకోవాలంటారు?
0: గ్లకోమాకు అంటే ఏంటంటే, మామూలుగా మనం ఒంట్లో బ్లడ్ ప్రెషర్ అంటాం కదండి, బీపీ ఆపరేషన్ చూసి బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉంది లేకుంటే చాలా ఎక్కువ ఉందని చెప్తాం. అట్లనే కంట్లో కూడా ప్రెషర్ ఉంటుంది, అది నార్మల్ ప్రెషర్ ఉంటుంది, అందరికి నార్మల్ ప్రెషర్ ఉంటుంది, 15-14 ఉంటుంది అది నెంబర్. సో ఆ ప్రెషర్ అనేది ఎప్పుడు కొన్ని కండిషన్లలో చాలా ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ కంటి వెనకాల ఉండే నరం ఉంటుంది, ఆ నరం మీద ఒత్తిడి పడి ఆ నరం డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే చూపు నరం అంటాం, ఆ కంటి చూపు నరం ఎఫెక్ట్ పడుతుందో టోటల్ బ్లైండ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి మెయిన్గా ఒకటి ఏంటంటే హెరిడిటరీ ఒకటి కామన్ కాజ్, రెండోది ఏంటంటే ఈ కంట్లో ఉండే శుక్లం ఉంటుంది, ఆ శుక్లం అశ్రద్ధ చేయడం వల్ల ఆపరేషన్ చేసుకుంటే బాగా ముదిరి సైజ్ పెరిగి కంటితో గుంజే అవకాశం ఉంటుంది. సో వేరియస్ కాజెస్ ఉంటాయి, ఒకసారి ట్రామాటిక్ అంటే దెబ్బ దాక్రమ కూడా కొన్ని వస్తుంది వాటికి, అంటే వంశపారంపరంగా వస్తుంది, కొంతమంది బై బర్త్ ఉంటాయి కంజంటర్ లోకమట్టి, అవి కూడా వంశపారంపరంగా వచ్చేటి. సో వీటికి ట్రీట్మెంట్ అంటే ఎర్లీ స్టేజ్లో కనుక వస్తే ట్రీట్మెంట్ ఉంటుంది, కాకపోతే 40 ఇయర్స్ తర్వాత, అట్లీస్ట్ 45 తర్వాత ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి గ్లాకోమా ఉందా లేదా అని ఒక వెరీ సింపుల్ టెస్ట్ ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఇస్ వెరీ స్లోలీ ప్రోగ్రెసివ్ కాబట్టి ఒక 1 ఇయర్ అడ్జెట్ అయినా కూడా ట్రీట్మెంట్ మాత్రం పర్ఫెక్ట్ మెడిసిన్స్ ద్వారా సర్జరీ ద్వారా అవుతుంది. అంతవరకు రాకుండా ముందే మనం ట్రీట్మెంట్ అంటే మనం చెక్ చేసుకుంటే ఫర్దర్ అంటే ఎక్కువ డ్యామేజ్ కాకముందు మనం ట్రీట్మెంట్ చేసుకుంటట్టు ఉంటుంది.
1: దీనికి మనకి లక్షణాలు ఏం కనపడవండి? ఇప్పుడు మనకంటే మనం గ్లకోమా బారిన పడుతున్నాము అని ఏమైనా లక్షణాలు తెలుస్తాయి?
0: దాంట్లో 2 రకాలు ఉంటాయండి, ఒకటి కంజెస్టివ్ గ్లాకోమా అంటాం, అదేంటంటే మన అపెండిక్స్ పెయిన్ లాగానే సివియర్ పెయిన్ ఉంటుంది,
1: కంటికి
0: ఉంటుంది, ఉండి సివియర్ పెయిన్ ఉంటుంది, లేకుంటే కొంతమంది హెడేక్ బాగుంటుంది, అదేదో నిద్ర లేదు లేకుంటే ఎక్కువ వర్క్ ఎక్కువైంది అనుకుంటుంది, ఆ ఇస్ట్రెయిన్ రెగ్యులర్ హెడేక్ వస్తుంటుంది. సో వాటికి మాత్రం ఎంబ్రైజ్ ఉంటుంది కాబట్టి దానికి డాక్టర్ దగ్గర పోతారు, వాళ్ళు అది డిటెక్ట్ అవుతుంది. అట్లే కొన్ని ఏంటంటే సింపుల్ గ్లాకోమా అంటాం, సింపుల్ గ్లాకోమా దాన్ని ఏమి అంటే ఏం లక్షణాలు ఉండవు, టోటల్గా బ్లైండ్ అయ్యే వరకు మనకు తెలియదు. వాళ్ళు అప్పుడు పోతున్న టోటల్ బ్రాండ్ అయితే వచ్చేసి ఇది శుక్లం ఉన్నట్టుందండి, అది వాళ్ళకి అందరికీ తెలిసి శుక్లంతో మాస్క్ అయిద్దని, శుక్లం ఉంది అన్నట్టుంది, ఒకసారి మేము ఆపరేషన్ కోసం వచ్చామంటారు, అప్పుడు చూసి ఇది శుక్లం కాదు, ఆ కంటి నరం డ్యామేజ్ అయింది కాబట్టి. అందుకోసం నేను చెప్పిన 40-45 తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎవరి 2-3 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే ఈ సైలెంట్గా వచ్చే వాటిని మనం ఈజీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేసుకుంటుంటారు.
1: అట్లా ఇందాక మీరు తలకాయ నొప్పి అంటున్నారు, హెడేక్. ఇప్పుడు మరి హెడేక్ అనేది ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు కంటి దృష్టి లోపం ఉన్నప్పుడు ఏంటంటే కళ్ళజోడు వాడకపోతే ఏదో అవి చూసి అట్లా హెడేక్ వస్తుందని అంటారు. అట్లా కాకుండా కూడా వితరత్ర హెడేక్ వచ్చినా కూడా ఒక స్పిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, అంటే చూపు తగ్గకపోయినా హెడేక్ కళ్ళజోడు వల్ల నివారణ అవుతుందండి పెట్టుకుంటే?
0: చాలా వాటికి ఏంటంటే చూపు తగ్గుతుంది, ఆ చూపు తగ్గినప్పుడు మనం గ్లాసెస్ తీసుకోకుండా ఉంటే హెడేక్ వస్తుంది, వాటి గ్లాస్ పెట్టి తగ్గుతుంది. మిగతా హెడేక్స్కు ఎప్పుడైతే చూపు పర్ఫెక్ట్లీ నార్మల్ ఉంటుందో వాటికి గ్లాసెస్ పెడుతుంటే ఏమాత్రం కూడా రిలీఫ్ ఉండదు, ఇట్స్ ఓన్లీ సైకలాజికల్
1: అంతే
0: రిలీఫ్ అట్లా. కాబట్టి దానివల్ల పెద్ద మనకు సైంటిఫిక్గా అయితే బెనిఫిట్ ఉండదు, ఇవాళ తృప్తి కోసం పెట్టుకుంటారు అట్లా.

0: అట్లా ఇందాక మీరు శుక్లం అన్నారు, శుక్లం ఆపరేషన్. ఇప్పుడు శుక్లానికి సంబంధించి జనరల్గా ఏ ఇయర్కి మనం వస్తుంది చెప్పగలుగుతామండి?
1: ఇది బై బర్త్ నుంచి వస్తుందండి.
0: ఆహా,
1: కొంతమంది బై బర్త్ ఉంటుంది. దాని తర్వాత కామన్, మోస్ట్ కామన్ ఏజ్ ఏంటంటే 60 తర్వాత, 60 to 70 పీక్. ఇంత ముందు కూడా రావచ్చు, ఒకసారి దెబ్బతాకుతూ కూడా వస్తుంది, ఒకసారి డయాబెటీస్ వల్ల వస్తుంది, కొన్ని మెడిసిన్స్ వల్ల, స్టీరాయిడ్స్ వాడితే కూడా వస్తుంది, టాబ్లెట్స్ స్టీరాయిడ్స్ వాడినా కూడా వస్తుంది, క్యాటరాక్ట్ వస్తుంది, డ్రగ్స్ తోటి వస్తుంది, ప్లస్ ఈవెన్ స్కిన్ ఆయింట్మెంట్స్ వాడినా కూడా కొంతమంది అంటే స్టీరాయిడ్స్ వాడతారు, ప్రొలాంగ్డ్ వాడతారు, వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్ తర్వాత వాళ్ళకు కళ్ళు మసుకొని వస్తారు. అప్పుడు మేము అడుగుతాం, ఎంగేజ్లో 30 ఇయర్స్ కూడా ఉన్న వాళ్ళకు క్యాటరాక్ట్ వస్తుంది, అది రాకూడదు అట్లా. ఎందుకు అంటే అది వాళ్ళ స్టీరాయిడ్స్ వల్ల కళ్ళకు అది వచ్చే అవకాశం. ఎందుకంటే ఒకసారి వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా అవుతుంది, కానీ రాకుండా అంటే ఇప్పుడు అది ప్రివెన్షన్ ఏంటంటే, ఒకటమో 60 to 70 న్యాచురల్ మనం కేర్ ఎట్లయితే గ్రే అవుతుందో అట్లా ఇది కూడా అయితే అది నార్మల్ న్యాచురల్ ఫినమైన తీసేస్తే సరిపోతుంది. కానీ మిగతా డ్రగ్ ఇండ్యూస్డ్ మాత్రం కొంచెం మనం ఆలోచించి, కొన్ని ఈ బీపీ టాబ్లెట్స్ ఉంటాయి, స్టీరాయిడ్స్ ఉంటాయి, ఆస్మాకు వాడే ఉంటాయి స్టీరాయిడ్స్, వాటన్నిటి కూడా తో నీ క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది.
0: అట్లనే ఇప్పుడు ఇందాక చెత్వారం అన్నారు కదా, ఈ చెత్వారం కూడా మనకి ఏ ఏజ్కి వచ్చే అవకాశం?
1: జనరల్ చెత్వారం అంటే 40 అండి.
0: కంటి చూపు తగ్గడం కాకుండా ఇంకేదో చెత్వారం అన్నారా, అది కూడా 40 ఇయర్స్?
1: అదే, కంటి చూపు తగ్గడం మయోపియా అంటే దూరంది, చెత్వారం అంటే 40 ఇయర్స్ తర్వాత దాదాపు అందరికీ అవసరం ఉంటుంది, యూనివర్సల్. సో అది దానికి ఏంటంటే నియర్ విజన్ గ్లాస్ ఉంటుంది, రీడింగ్ గ్లాస్ అని పెట్టుకుంటాం, అది ఓన్లీ ఫర్ ఆ వర్క్ చేసేటప్పుడు పెట్టుకోవాలి, మిగతా టైంలో అవసరం లేదు అది.
0: అట్లనే ఇప్పుడు మీరు ఇందాక మనం లాసిక్ ఆపరేషన్ చేస్తుంటాం కదా, ఒకటి నేను విన్నది ఏంటంటే ఈ లాసిక్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఈ చెత్వారము తర్వాత వచ్చే అవకాశం లేదు అని అంటారు, ఇది ఎంతవరకు నిజం?
1: లేదు, ఇప్పుడు లాసిక్ ఆపరేషన్ చేయడం ఎందుకంటే దూరం చూపు అనేది కరెక్ట్
0: చేస్తున్నాం,
1: దూరం చూపు అని కరెక్ట్ చేసేసి అంటే దూరం మంచిగా పొట్టడి చేస్తాము. మామూలుగా మిగతా వాళ్ళకు అయితే ఆ లేసిక్ చేసుకున్న వాళ్ళకు ఎట్లయితే 40 ఇయర్స్కు వాళ్ళకి అద్దాల అవసరం ఉంటుంది చెత్వారం కోసం, వీళ్ళని కూడా తీసుకొచ్చి అదే గ్రూప్ పెడుతున్నాం. సో వీళ్ళకి 40 వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఖచ్చితంగా గ్లాస్ అవసరం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి అంతకుముందు వీళ్ళు సపరేట్ గ్రూప్, ఈ సైట్ ఉన్న వాళ్ళు మయోపియా గ్రూప్, వీళ్ళు నార్మల్ గ్రూప్. ఈ మయోపియా గ్లాసెస్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు చెత్వారానికి అద్దాలు అవసరం పడదు, అద్దాలు పెట్టుకున్న రోజు వాళ్ళకి లేసిక్ చేసిన తర్వాత వీళ్ళని తీసుకొచ్చి ఈ గ్రూప్లో వేసేస్తున్నాం, ఏది నార్మల్ గ్రూప్లో. సో నార్మల్ గ్రూప్ వాళ్ళు నార్మల్ అంటే మామూలు ఏం సైట్ లేకుండా దూరం, వాళ్ళకి 40 వస్తే ఖచ్చితంగా వాళ్ళకి గ్లాస్ అవసరం ఉంటుంది. వీళ్ళు కూడా అదే గ్రూప్ ఉన్న కాబట్టి వీళ్ళకి 40 వస్తే అవసరం ఉంటుంది.
0: మరి ఈ చిత్వారానికి సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు రీడింగ్ గ్లాసెస్ వాడుతూ ఉంటారు కదా, మరి ఒకళ్ళది పెట్టుకొని ఇంకోళ్ళు పెట్టుకుంటారు, అందరికీ ఎట్లా కనపడుతుంది అంటే దాంట్లో పవర్ లాగా ఏముండదా?
1: ఉంటుందండి, అది యాక్చువల్లీ పెట్టుకోకూడదు అట్లా, ఒక సర్టన్ ఏజ్కు ఇంత నెంబర్ ఉంటుంది ఇన్ జనరల్, అంటే అది బ్లైండ్ కాదు జస్ట్. సో అంటే ఆ ఏజ్ వాళ్ళు అదే రూప్ పెట్టుకుంటే పర్లేదు, దాంట్లో మనకి సబ్ క్లాస్ ఉంటుంది, అందరికీ అదే ఒక సేమ్ ఏజ్ అయినా కూడా కొంతమంది డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే కొంతమంది దూరం పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ వాళ్ళకు అందరూ ఆ 40 ఇయర్స్కి వచ్చే నెంబర్ రాదు, వాళ్ళకి ఇంకా ఎక్కువనో తక్కువనో వస్తుంది. సో అందుకోసం ఎవరిది గ్లాస్ వాళ్ళు పెట్టుకుంటేనే ఉత్తమం, బెస్ట్ అది. ఆ చెత్వారు పాయింట్ పడదాలు కూడా
0: ఒక గ్లాస్ కూడా ఒకళ్ళు పెట్టుకోవడం,
1: కొన్నిసార్లు కలుస్తుంది కానీ అన్నిసార్లు కలవదు, రాంగ్ అద్దాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది.
0: చివరిగా అండి, అసలు కంటికి సంబంధించి మనం అంటే ఇప్పుడు ఆహార విషయంలో కానీ లేకపోతే రోజువారీ వ్యాయామం కానీ ఇతరత్ర ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉందట?
1: మొబైల్ ముఖ్యంగా ఏంటంటే నేను ఎక్కువ చూసేది మొబైల్ అండి, మా ప్రాక్టీస్లో చూస్తాం కదా, ప్రతి ఒక్కరు చాలామంది హెడేక్ అని వస్తారు, ఏముండదు వాళ్ళకు, వాళ్ళ అన్నీ అడిగిన తర్వాత అడుగుతారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉండే ఉమెన్కు వాళ్ళకి వర్క్ లేకుంటే పట్టు మొబైల్, ఎవరున్నా బహుశా మనం ఉన్నా ఖాళీ పని లేకుంటే అదే చేస్తున్నాం. సో వాళ్లకు ఆ మొబైల్ ద్వారానే ఎక్కువ హెడేక్, ఐ స్ట్రెయిన్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సిస్టమ్ చూసినా 20-20 రూల్ కూడా ఫాలో అవ్వాలి హెల్త్ కాబట్టి, ఇక సౌండ్ స్లీప్ ఒకటి, న్యూట్రిషన్ డైట్, మంచి డైట్ తీసుకుంటే, అండ్ రెగ్యులర్గా 40 తర్వాత మాత్రం కంపల్సరీ ఎవ్రీ అట్లీస్ట్ 5 ఇయర్స్కి ఒకసారి చెక్ చేసుకుంటా, ఎందుకంటే జనరల్గా ప్రాబ్లం ఉండదు 40 వరకు, 40 తర్వాత మొత్తం ఈ గ్లాకోమా ఈ డయాబెటీస్ అన్ని లక్షణాలు స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి, ఆ ఏజ్లో ఎర్లీ డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకుంటే ఏమి ఫ్యూచర్లో వాళ్ళకి ఏం మార్బిడిటీ అంటే ఏమి కళ్ళు చూపు తగ్గకుండా చేసుకోవచ్చు.
0: అట్లనే మీరు అంటే 40 ఇయర్స్ వరకు సరే చేసుకుంటాము, అంటే తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఇప్పుడు పిల్లగాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండి అంటే దూర చూపు కనపడదని అబ్జర్వ్ చేస్తే అప్పుడు కూడా మనం చేసుకుంటే మంచిది.
1: ఎస్, పిల్లలు స్కూల్లో కూడా చెప్తారు, టీచర్ వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది, మీ బాబు సరే చూడట్లేదు ఒకసారి చూపించండి అంటారు, అట్లా పట్టుకొస్తారు. కొన్ని ఇప్పుడు వాళ్ళు స్కూల్ విజిట్స్ కూడా అన్ని వాలంటీర్ దాని ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తారు, అట్లా కొన్ని వస్తాయి. ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే ఏజ్ 8 ఇయర్స్ 9 నుంచి 12 ఇయర్స్ వాళ్ళకు ఆ ఏజ్లో చాలా వరకు ఆ సైట్ లక్షణాలు బయటపడతాయి. 15 ఇయర్స్ దాటింది అనుకోండి దాదాపు వాళ్ళకి గ్లాస్ అవసరం, అంటే దాదాపు 90% వాళ్ళకి అవసరం పడదు. 8 ఏజ్ నుంచి 12 ఇయర్స్ వాళ్ళకే అది క్రూషియల్ పీరియడ్, ఆ టైంలో కనుక గ్లాసెస్ అంటే అవన్నీ అప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది, ఆ టైంలో పడ్డకుండా మాత్రం దాదాపు ఛాన్సెస్ తక్కువ. అందుకోసం ఏంటంటే అట్లీస్ట్ 10 to 15 ఇయర్స్ మధ్యన ఒకసారి ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేస్తారు, 2 ఇయర్స్కి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోయట్లేదు.
0: బాగుందండి డాక్టర్ గారు, కంటి ఆరోగ్యానికి సంబంధించి అనేక విషయాలపై మా శ్రోతలకు అవగాహన కల్పించారు.

0: ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతాం. నమస్కారం అండి.
1: ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు ఆరోగ్యామృతం శీర్షికన కంటి ఆరోగ్యం అవగాహన ఈ అంశం గురించి సీనియర్ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కేశరాజు ఆనందరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
3: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఉదయతరంగిణిలో ఇప్పుడు ఓ పాట విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ఉదయ తరంగిణిలో ఇప్పుడు మరో పాట విందాం.
7: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మీరు వింటున్నారు 103.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం నుండి ఉదయతరంగిణి. ఉదయతరంగిణిలో ఇప్పుడు మరో పాట.

ఈనాటి ఉదయతరంగిని ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం. నేటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమార్ గారి గాత్ర కచేరి వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎంఎల్ వసంత కుమారి గారి గాత్ర కచేరి ఇంతవరకు విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట యానిమల్. ఈ చిత్రం నుండి సోను నిగం పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం సమకూర్చింది హర్షవర్ధన్ రామేశ్వర్.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? నేను యాప్ ద్వారా. అరే వా
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడువులో తామర
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: చూడాలని ఉంది ఈ చిత్రం నుండి. ఉదిత్ నారాయణ్, స్వర్ణలత పన్నపాట, పదాలు వేటూరి, స్వరాలు మణిశర్మ.

తెలుగు సినీ గీతాల సుస్వర మాలిక చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట గౌరహరి స్వీయ సంగీతంలో ఆలపించిన గీతం. రచన కాసర్ల శ్యామ్. చిత్రం హనుమాన్.

0: ఫామ్ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు 103.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి వరంగల్ ఎఫ్ఎం కేంద్రం నుండి చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు. ఇప్పుడు వినబోయే పాట భగవత్ కేసరి చిత్రం నుండి ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చగా ఎస్పి చరణ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల

0: విశేషం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట పుష్ప 2 చిత్రం నుండి శ్రేయా ఘోషల్ పాడిన పాట. రచన చంద్రబోస్, స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్.

సిరిసిరి మువ్వ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, స్వరపరిచింది కేవీ మహాదేవన్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం.

0: పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: తెలుగు సినీ గీతాల సుస్వర మాలిక చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ చిత్రం నుండి కార్తీక్ సుమంగళి ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

డియర్ కామ్రేడ్ ఈ చిత్రం నుండి గౌతమి భరద్వాజ్, యామిని పాడిన పాట, రచన రెహమాన్, సంగీతం సమకూర్చింది జస్టిన్ ప్రభాకరన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈ పూట చిత్రసీమలో చివరిగా వినబోయే పాట బైకర్. ఈ చిత్రం నుండి కృష్ణకాంత్ ఆలపించిన గీతం, క్షమించాలి, బైకర్ చిత్రం నుండి సాయి చరణ్ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం సమకూర్చింది గిర్భన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రసారాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సహకార రంగంతో ముడిపడి ఉన్న దాదాపు 30 కోట్ల మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ గత 5 ఏళ్లలో కొత్త ఉత్సాహం నింపిందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో ప్రసంగిస్తూ 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ఈ మంత్రిత్వ శాఖ సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన వ్యవస్థగా మార్చిందని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసాల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఎల్నీనియో పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాల వారీగా రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్ఓలు సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో చాలా చోట్ల విఫలమవుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ డిమాండ్ చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ

విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వీరి పేర్లు బయటికి రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇంతవరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈరోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటున్నారు. చాక్లెట్ను 1850లో మొదటిసారిగా యూరప్కు పరిచయం చేసిన రోజు గుర్తుగా దీన్ని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ ప్రియులు ఈ రోజున తమకు ఇష్టమైన డార్క్ మిల్క్ లేదా వైట్ చాక్లెట్లను ఆస్వాదిస్తూ ప్రియమైన వారికి బహుమతులుగా ఇచ్చుకుంటారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో మరి ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్లో ఏ పాటలు మనం వినబోతున్నాం అని అంటే మాత్రం 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు. మీకు బాగా నచ్చిన పాట ఉందా? సో మరి ఆలస్యం ఎందుకు? 0402324082కి వాట్సాప్ చేసేయండి. సో మరి ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటలు విందాం. సో మరి మొదటగా నేను మీ అందరి కోసం వినిపిస్తున్నాను 2002 సంవత్సరంలో విడుదలైనటువంటి అల్లరి. మరి ఈ సినిమాల నుంచి శ్రీనివాస్ అపర్ణ కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో ఒక సూపర్ హిట్ పాట విన్నాం. మురారి సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి సూపర్ హిట్ పాట. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ వివిద్ భారతి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు మా కోసం జయం సినిమాలో నుంచి ప్రియతమ తెలిసిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు శ్రవణ్ గారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వరి, భూలక్ష్మి, శ్రీశ్రాంగ్, శివాజీ, చంద్రకళ, పద్మ, ఆనంద్, సరోజిని మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ, శ్రేయాంశ్, షాపల నుంచి చింత శ్రీనివాస్ గారు. మరి మీకోసం ఆర్పి పట్నాయక్ గారు సంగీతం సమకూర్చి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో జయం సినిమా నుంచి.

0: జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేస్తున్నటువంటి శ్రోతలు బేగంపేట నుంచి యాంటనీ గారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, గుడ్ మార్నింగ్ అండి. సో మరి మాకోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి సూపర్ సినిమాల నుంచి మిలమిల మెరిసిన సాంగ్ మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఫార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్, ఆర్మూర్ చేనేత కాలనీ, రంగాచారి నగర్ నుంచి నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, రియాన్ష్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే జీడిమెట్ల నుంచి కరీముల్లా, రియాన్షి అండ్ నస్రీన్ రిక్వెస్ట్ చేసినటువంటి ఈ పాట సూపర్. మరి ఈ సినిమా నుంచి సందీప్ చౌదా కంపోజ్ చేసినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. సరే, నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఎవరనంటే మాత్రం నిజామాబాద్ నుంచి రాకేష్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి. గుడ్ మార్నింగ్ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం డిఎస్పి గారు కంపోజ్ చేసినటువంటి వెంకీ సినిమాల నుంచి ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటని ఇదే సినిమా నుంచి కోరుతున్నటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి సల్లా సుదర్శన్ సరిత వినయ్ పూజ లోహిత్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం రాక్ స్టార్ డిఎస్పి సంగీతం సమకూర్చినటువంటి రవితేజ గారు యాక్ట్ చేసినటువంటి వెంకీ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్ దోస్తో, ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాల్టి మన షోలో 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, నిజామాబాద్ సీఎం రోడ్ ఆటో నగర్ నుంచి పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి రామచంద్రం, సుమిత, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, సుహాసిని, కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. సో మరి వారు కోరుతున్నటువంటి పాట నువ్వే కాబోలు చిత్రం నుంచి, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందే అనే పాటని ప్రసారం చేయండి అంటే మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీ అందరికోసం వినిపిస్తాను. సో మరి శ్రీరామ్, ప్రభు, గోపికా, పూర్ణిమ కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మెసేజ్ చేయమని అడిగాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, శాన్విక, సాయి చరణ్, చాణక్య మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట 2003లో విడుదలైనటువంటి ఒట్టేసి చెబుతున్న సినిమాల నుంచి పాట అడుగుతున్నారు. చాలా మంచి సినిమా అండ్ పాటలు అన్నీ చాలా బాగుంటాయి. మరి ఈ సినిమాల నుంచి టైటిల్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను, ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం మనం. బలా మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఈ ఎంటర్టైన్మెంట్ని అలా ఎక్స్టెండ్ చేయడానికి, కంటిన్యూ చేయడానికి,
2: హలో, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికి, అలాగే శ్రీని నీకు కూడా.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ.
2: గుడ్, మంచి పాటలు వేస్తున్నావు, ఎవర్ గ్రీన్ హిట్స్ అని చెప్పి అందరు శ్రోతలు మా మంచి మెసేజెస్ కూడా పంపిస్తున్నారు. కానీ నువ్వు ఎప్పుడెప్పుడు ఇచ్చేస్తావా, నేను ఎప్పుడెప్పుడు మైక్ తీసుకుందామా అని నేను రెడీగా ఉన్నాను.
1: రైట్, ఇవాళ 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా.
2: అవును,
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీ ఫేవరెట్ పాట ఏంటి ఈ మధ్యలో, ఈ ఇయర్స్ లో విడుదల?
2: ఆ టైమ్ జోన్ లో అయితే నాకు వెంటనే గుర్తొచ్చేది మనసంతా నువ్వేలో కిటకిట తలుపులు.
1: ఓ వావ్, మంచి మంచి సినిమా. విఎన్ ఆదిత్య గారు ఆ టైంలో రిలీజ్ అయినటువంటి లవ్ స్టోరీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీ.
2: సూపర్బ్. అండ్ ఆ పాట స్పెషల్ ఎందుకు ఇష్టం అని అంటే ఆ లిరిక్స్ చాలా బాగుంటాయి.
1: రైట్,
2: దే టచ్ యువర్ హార్ట్, అంటే మనసుని ఇలా తట్టి ఇలా నిద్ర లేపుతాయి అంటారు కదా, సో అది అలా క్యాచీగా అనిపించి నాకు ఆ పాట ఇష్టం.
1: చిత్ర గారు పాడినటువంటి పాట. అండ్ ఆ టైంలో ఆర్పి పట్నాయక్ గారివి గోల్డెన్ బ్లాక్ బస్టర్స్. ఎస్ దోస్త, మరి ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మరి అనుపమ గారి ఫేవరెట్ సాంగ్ 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. సో మరి ఈ పాట మీకు వినిపిస్తూ మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేస్తున్నాడు. సో మరి మరో షోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా దిస్ ఈజ్ యర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కేంద్రంగా సనత్ నగర్ టిమ్స్ను తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ చెప్పారు. ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు చెందిన ట్రాన్స్ప్లాంట్ సర్జన్లతో కలిసి సనత్ నగర్ టిమ్స్ను మంత్రి సందర్శించారు. టిమ్స్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రీ పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూలు, ఇతర వైద్య సదుపాయాలను పరిశీలించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సైన్స్ విద్యార్థుల కోసం ప్రాక్టికల్ పరీక్షల విధానంలో మార్పు చేసింది. కొత్త విధానం ప్రకారం మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. థియరీ పరీక్ష 60 మార్కులకు ఉంటుంది. కళాశాలలు విద్యార్థులతో అన్ని ప్రయోగాలు పూర్తి చేయించి ప్రాక్టికల్ రికార్డులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బోర్డు ఆదేశించింది. బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించేందుకు పోరాటం చేస్తామని, దీనిపై 6వ తేదీన హైదరాబాద్లో సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 49 ఫిర్యాదులంది ఆయన అధికారులు తెలియజేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించి వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. హైదరాబాద్లోని తార్నాకాలని సిఎస్ఐఆర్ ఐఏసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డికి ప్రతిష్టాత్మక కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా సిల్వర్ మెడల్ లభించింది. రసాయన

0: శాస్త్ర పరిశోధనలో ఆయన అందించిన విశిష్ట సేవలు, శాస్త్రీయ నాయకత్వానికి గుర్తింపుగా బెంగళూరులోని సిఆర్ఎస్ఐ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కీలక ఐపీఎస్ అధికార నియామకాలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్ను జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బీ డైరెక్టర్గా నియమించింది. ప్రస్తుతం ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2027 అక్టోబర్ 31 తేదీ వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ప్రధానమంత్రి పర్యటన, రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెడతాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:00 దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మంగళవారం బయోపిక్ షో వేస్తున్నాం, రండహో. సాధారణంగా పలు రంగాలలో విశేష కృషి చేసిన వారి జీవితాలను ఆధారంగా చేసుకొని బయోపిక్స్గా చేస్తారు, అవునా? మరి ఈరోజు మనం చెప్పుకునే వ్యక్తి ఏ రంగంలోనూ విశేష కృషి చేయలేదు. మరి బయోపిక్గా ఎలా తీశారంటారా? అన్ని రంగాలకు అతీతమైనది వీరి జీవితం. ఒక పాట వినిపిస్తాను, ఆ పాటలో ఒక క్లూ దాక్కునుంది, కనుక్కోండి చూద్దాం.

చాలామంది శ్రోతలు భక్త తుకారం అని చెప్పి జవాబు పంపించేశారు, కానీ నేను ఇందాక చెప్పాను కదా ఈ పాటలో ఒక క్లూ దాక్కునుంది కనుక్కోండి అని. మరి వినండి ఏ సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం తెలుసా? కల్మషం లేని కుమ్మరి కమనీయమైన కథ ఇది. ఆ పాండురంగడి భక్తిలో మైమర్చిపోయి పాట పాడుకుంటూ కన్న కొడుకునే పాదాలతో మట్టిలో తొక్కేసిన గోరా కుంభర్ కథ ఇది. ఎవరి గోరా కుంభర్? ఈ కథ ఇప్పటిది కాదు, 10 శతాబ్దాల క్రితం అంటే దాదాపుగా 11 నుంచి 12వ శతాబ్దం మధ్యలో మహారాష్ట్రలోని సత్యపురి గ్రామంలో పుట్టింది ఈ గోరా కథ. ఇప్పటికైనా గుర్తుపట్టారా?

0: பாண்டுரங்க விட்டல ஜெய் பாண்டுரங்க.
1: సరిగ్గా ఇప్పుడు ఊహించారు మన శ్రోతలందరూ. బాలకృష్ణ నర్సంపేట నుంచి, అనితా సీతాఫల్మండి నుంచి, అలాగే అరుణ ఇబ్రహీంపట్నం నుంచి, ఆర్ఎస్ఆర్ మూర్తి ముసరంబాగ్ నుంచి వీరందరూ సరిగ్గా గెస్ట్ చేశారు. ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము? కల్లా కపటం లేనివాడు గోర. కుండలు చేసుకుంటూ సాటివారికి సహాయపడుతూ లాభాపేక్ష లేకుండా కుండల్ని అమ్ముకునే మంచి మనిషి. తన జీవితం పాండురంగడికి అంకితమని మనసా వాచా నమ్మే ఒక సామాన్య భక్తుడు. మరి ఇటువంటి సామాన్యుడి జీవితాన్ని బయోపిక్గా తీశారా ఎందుకు అని ప్రశ్నించవచ్చు. ఎందుకంటే అసామాన్యమైన నిష్కల్మషం లేని, అంటే ఎటువంటి కల్లా కపటం ఎరగని కల్మషం లేని హరిభక్తిని, అలాగే ఆధ్యాత్మిక మార్గానికి కారెవ్వరూ అనర్హులు అని తెలియచెప్పడానికే ఈ చక్రధారి సినిమాని బయోపిక్గా తీశారు గోరా కుంబర్ జీవిత కథని ఆధారంగా చేసుకొని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బయోపిక్ స్పెషల్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. చక్రధారి చిత్రం 1977 అంటే 1977లో విడుదలైంది. ఇది 1974లో విడుదలైన కన్నడ మాతృక భక్త కుంభర చిత్రం రీమేక్. కన్నడ చిత్రానికి సంగీతం అందించిన జీకే వెంకటేష్ గారే తెలుగులో కూడా స్వరాలందించారు. మరో విశేషం ఏంటంటే 4 పాటల ట్యూన్స్ని యథాతథంగా ఉంచేశారు కూడా. మనకి మహారాష్ట్ర భక్తుడు అనగానే భక్త తుకారాం గారు గుర్తుకొస్తారు కదా. మరి గోరా కుంభర్ కథ అంతగా ప్రాచుర్యం లేకపోవచ్చు, కానీ భక్తి

యథాతథంగా ఉంచేశారు కూడా. మనకి మహారాష్ట్ర భక్తుడు అనగానే భక్త తుకారాం గారు గుర్తుకొస్తారు కదా. మరి గోరా కుంభర్ కథ అంతగా ప్రాచుర్యం లేకపోవచ్చు, కానీ భక్తికి పబ్లిసిటీ అవసరమా చెప్పండి.

బయోపిక్ షోలో మనం మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. కుమ్మరి గోరా కుంభర్కి భార్య లక్ష్మి, చిన్నారి విట్టు కొడుకు. హరినామంతో పులకించే మనసు, నలుగురికి సహాయపడే మంచి భావన, ఇది అతని జీవితం. మరి మరొక భక్తుడు నామదేవుడికి పాండురంగడి భక్తుడిని అంటూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు, ఆ స్వామికి ఎవరైనా ఇష్టుడు అంటే అది నేనే, నాకంటే ఆ రంగడికి ఎవ్వరూ ఇష్టులు లేరు అన్న ధీమా గర్వం ఉండేది. అదే గర్వంతో పాండురంగడికి ప్రసాదం కూడా పెడుతూ ఉంటాడు. నేను పెట్టిన ప్రసాదం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు అని ప్రగల్భాలు కూడా పలికేవాడు. కానీ తర్వాత అర్థమవుతుంది, ఆ విఠలుడికి నేనేనా ఇష్టుడు అన్న అనుమానం ఆయనలో మొలకెత్తుతుంది. అప్పుడు జ్ఞానదేవుడనే గురువు, నిన్ను మించిన భక్తుడు ఒకడున్నాడు, గ్రహించుకో, తెలుసుకో అని జ్ఞానబోధ చేస్తాడు.

చక్రధారి చిత్ర విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా. మన శ్రోతలు బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి మెసేజ్ చేశారు. ఏంటంటే, వారి చిన్నతనంలో ఈ సినిమా షూటింగ్ నర్సంపేట పాకాల్లో జరిగిందట. చాలా మంచి విషయం మనకు తెలిసింది కదా. మరి ఇందాక నేను మీకు చెప్పాను కదా, నామదేవుడికి చాలా గర్వం వస్తుంది. ఎందుకు అంటే పాండురంగడికి నేనే అత్యంత ఇష్టుడిని అని చెప్పి అహంకారంతో ఉంటాడని. సో అప్పుడు గురువు జ్ఞానదేవుడు జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నిస్తాడు. తనతో పాటు ఊర్లన్నీ తిప్పుతూ ఉంటాడు. అలా వారు నామదేవుడు జ్ఞానదేవుడు ఇద్దరూ కలిసి సత్యపురికి వస్తారు. కానీ గోరాకి ఇవేమీ తెలియవు. పాండురంగడిలో తనను తాను లీనమైపోతూ మైమరుస్తూ వృత్తిధర్మం నిర్వహిస్తూ ఉంటాడు. నామదేవుణ్ణి కలిశాక అప్పుడు గోరా ఏమంటాడో తెలుసా, నీ జ్ఞానం ఇంకా పరిపక్వత చెందలేదు, నువ్వు సగం కాలిన కుండవి అని చెప్తాడు. కానీ నామదేవుడి అహంకారం ఒప్పుకోనివ్వదు. నేను అనే నీ అహం వదిలితేనే భక్తి అనే కొలిమిలో పూర్తిగా కాలతావు అని గోరా చెప్పినా కూడా ఆ అహంకారం అతన్ని ఒప్పుకోనివ్వదు. నా గురువుని నేనే వెతుక్కుంటూ వెళ్ళిపోతాను, నాకన్నీ తెలుసు, నువ్వు చెప్పే అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు నామదేవుడు.

బయోపిక్ స్పెషల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. స్వచ్ఛమైన భక్తిలో పూర్తి నిశ్చలత్వంతో హరినామ సంకీర్తన చేస్తూ మట్టి తొక్కుతూ విఠలనామం స్మరిస్తూ ఉంటాడు గోరా. పాక్కుంటూ వచ్చిన తన కొడుకు విఠుని కూడా చూసుకోకుండా ఆ మట్టిలో తన పాదాలతో తొక్కేస్తాడు. కాసేపయ్యాక భార్య లక్ష్మి ఈ విషయం తెలుసుకుని ఆగ్రహంతో బాధతో జీవితంలో మీరిక నన్నెప్పుడూ తాకకూడదు, ఆ అర్హత మీరు కోల్పోయారు అని చెప్పి ఒట్టేస్తుంది. ఇటు తెలియక కొడుకు ప్రాణాన్ని తీసుకున్న క్షోభ, అటు భార్యతోనూ పంచుకోలేని వ్యధతో గోరా జీవితం భారంగా గడుస్తూ ఉంటుంది.

చక్రధారి చిత్ర విశేషాల్లో మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మట్టి తొక్కుతూ విఠలనామం స్మరిస్తూ తన కొడుకుని చూసుకోకుండా ఆ విట్టుని కూడా తొక్కేస్తాడు తన పాదాలతో. మరి భార్య లక్ష్మి ఒట్టు పెడుతుంది, జీవితంలో నన్ను ఇంక మీరు తాకకూడదు అని. భర్త జీవితం ఇలా గడవడం కొన్ని రోజుల తర్వాత తాను పెట్టిన ఒట్టు వల్ల సంసార జీవితానికి దూరం అవ్వడం భరించలేకపోతుంది లక్ష్మి. తన చెల్లెలు మంజూకిచ్చి రెండవ వివాహం చేస్తుంది భర్తకి, కానీ ఘోర మరదల్ని కన్నెత్తి కూడా చూడడు. తన వల్ల అపచారం అయిందన్న బాధలోనే ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా పొరపాటున భార్యల్ని తాకుతాడు. విఠల తప్పు నాదే అని తన రెండు చేతుల్ని కోసేసుకుంటాడు. స్వయంగా తనకు తానే శిక్ష విధించుకుంటాడు గోరా.

భక్తులను కాపాడటానికి ఆ పాండురంగడు ఎప్పుడూ వస్తాడు అన్న నమ్మకాన్ని వమ్ము చేయని ఆ దేవదేవుడే స్వయంగా కుమ్మరి రంగన్నగా గోరా ఇంటికి గోరాకు సపర్యలు చేయడానికొస్తాడు. వెండితెరపై గోరాగా అక్కినేని నాగేశ్వరరావుగారు ఎంత గొప్పగా నటించారో అంతకు మించి అన్నట్టు సమాన ఫాయాలో దేవదేవుడు రంగడిగా రామకృష్ణగారు కూడా నటించి మెప్పించారు. స్వయంగా సాక్షాత్తు ఆ హరిసే

ఇవ్వలే అందుకున్న ఘోర అదృష్టం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. నిజానికి భక్తిభావనే అలాంటిదేమో. రంగడి మాయకు అందరం విధేయులమే. స్వచ్ఛమైన భక్తి అనే ప్రసాదాన్ని తప్ప ఆ హరికి మనం ఏమివ్వగలం చెప్పండి.

బయోపిక్ స్పెషల్గా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. మరి కథలో మరోవైపు నామదేవుడికి జ్ఞానోదయం అవుతుంది. నేను అన్న అహం వీడి భక్తి మార్గం అంటే ఏంటి, ఆత్మతత్వం అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఇక్కడ గోరా దగ్గరున్నది స్వయంగా పాండురంగుడు అన్న సంగతి స్వయంగా గోరా కూడా తెలుసుకుని విభ్రమకు లోనైన సన్నివేశం ఎంత అద్భుతంగా నేచురల్గా తీశారో దర్శకులు వి. మధుసూదన్ రావు గారు. అంతకంటే అద్భుతంగా నటించారు అక్కినేని నాగేశ్వరరావు గారు.

స్వయంగా పాండురంగుడు చచ్చిపోయిన విఠూని తిరిగి గోరాకి అందించి ఇద్దరి భార్యలతో ధర్మబద్ధమైన జీవనం గడపమని చెప్తాడు. లక్ష్మి పెట్టుకున్న ఒట్టును గోరా పాటిస్తున్న బ్రహ్మచర్యాన్ని వీడి సంసారం సాగిస్తూ భక్తి మార్గాన్ని కొనసాగించమని ఆ శ్రీహరి ఆదేశం. జీవితాంతం పాటించి చివరికి ఆ శ్రీహరిలోనే ఐక్యమైపోతాడు చక్రధారి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు

0: తీసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బయోపిక్ ప్రత్యేకంగా ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకున్నాం 1977 విడుదలైన చక్రధారి చిత్ర విశేషాలు. విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది ఈ సినిమా. మరి ఈ బయోపిక్ ఉద్దేశం మనందరికీ అర్థమైన సంగతే. భక్తి విశేష అలంకారాలు కోరదు, ఆడంబరాలు అంతకంటే అడగదు. ఆ దేవదేవుడిచ్చినవే తిరిగి ఆయనకే అర్పించే మనం ఎంత అల్పులం కదా. ప్రతి మనిషిలోనూ ఆ శ్రీహరిని చూడాలి. సాటి మనిషికి సహాయం అందిస్తూ జీవనం సాగిస్తూనే, స్వచ్ఛమైన మనసుతో, నిర్మల చిత్తంతో ఆ దేవదేవుడిలో లీనమవుతూనే, అంతర్యామి లీలలు తెలుసుకుంటూ మనల్ని మనం మంచి మనుషులుగా తీర్చిదిద్దుకోవడమే ఈ చిత్రం అంతరార్థం. ఆ శ్రీహరి అంతరంగం కూడా ఇదే. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

0: マヌジェネレンジェネ。
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, మీ రేడియో సఖి అనుపమతో. కాశ్మీర్ ప్రకృతి అందాలు, లోయలు. కాశ్మీర్ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి ఇది. బెంగళూరు, కబ్బన్ పార్క్, ఫాస్ట్ మెట్రో, ఇలా ఒక్కొక్క సిటీ లేదా ప్రాంతం పేరులో కొన్ని ల్యాండ్ మార్క్స్ వెంటనే గుర్తుకొస్తాయి. అవునా? మరి చంబల్ అంటే ఠకీమని చెప్తాం, అమ్మబాబుయ్ దొంగలు అని భయంతో భయపడిపోతూ ఉంటాం. అయినా చైతన్య స్ఫూర్తిలో ఈ దొంగల గోలేంటండి అంటారా? కాస్త ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి నేను చెప్పేది వినండి. మరి ఈ చంబల్ దొంగలు ఆ ప్రాంతం రూపురేఖల్ని మార్చారు. ఒక సత్కార్యంలో భాగస్వాములయ్యారని చెప్తే నమ్ముతారా? ఏంటిది దొంగలేంటి, మంచి పని చేయడం ఏంటి, ఇది ఏంటి, ఏం జరుగుతుంది, సినిమా కథలా ఉంది అని ఆలోచిస్తున్నారా? ఆలోచనలకి బ్రేక్ ఇవ్వండి, ఈ కథంతా చెప్తాను కదా. మరి ఇంకొక మాట ఏంటంటే, ఈరోజు నేపథ్య గాయకులు కైలాష్ ఖేర్ గారి పుట్టినరోజు. శుభాకాంక్షలు అందిస్తూ వారు పాడిన ఒక పాట ముందుగా వినేద్దాం. దాని తర్వాత ఈ చెంబల్లోయ దొంగల కథ అన్నీ చెప్తాను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మొదలు పెట్టాను చెంబల్ లోయ దొంగలు అని చెప్పేశాను కదా. చెంబల్ లోయకు ఒకసారి పురావస్తు శాస్త్రవేత్త కేకే మొహమ్మద్ గారు చేరుకున్నారు. అందరూ, అసలు నువ్వు బతికి బట్ట కడతావా, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావని.

ప్రయత్నించారు. నాకేం కాదని చెప్పి మొహమ్మద్ గారు ఊరంతా చుట్టేశారు. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన రాళ్లనే చూస్తున్నారు. ఈ రాళ్లనేం చేస్తారు సార్, వీటినెందుకు చూస్తున్నారు అని అక్కడ ప్రాంతీయులందరూ అడిగారట. అయినా ఇక్కడ దొంగల బెడద చాలా ఉంది, మీరు తట్టుకోలేరు, తిరిగి వెళ్ళిపోండి అని కూడా చెప్పారట. కానీ ఆయనకి మాత్రం ఆ రాళ్ల గుట్టలు కనిపించలేదు. వ్యర్థంగా వదిలేసిన మన వారసత్వ సంపద కనిపించింది. ఇదేంటి రాళ్ల గుట్టల్లో వారసత్వ సంపద అని అంటున్నాను? మాట్లాడుకుందాం.

పురావస్తు శాస్త్రవేత్త కెకే మహమ్మద్ గారు చెంబల్లోయకు చేరుకుని అక్కడ రాళ్ల గుట్టల్లో వ్యర్థంగా వదిలేసిన మన వారసత్వ సంపదను చూశారని చెప్పాను కదా. మరింతకీ ఆ రాళ్లేంటో తెలుసా? మొరేనాలో ఉన్న బాటేశ్వర్ గుడి శిథిలాలు. భూకంపాల వల్ల దాదాపు 200 గుళ్ళు నేలపాలయ్యాయి. వాటిని ఎవ్వరూ పునర్నిర్మించే ప్రయత్నం కూడా చేయలేదు. దశాబ్దం

పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్ గారు చెంబల్ లోయకు చేరుకుని అక్కడ రాళ్ల గుట్టల్లో వ్యర్థంగా వదిలేసిన మన వారసత్వ సంపదను చూశారని చెప్పాను కదా. మరింతకీ ఆ రాళ్లేంటో తెలుసా? మొరేనాలో ఉన్న బాటేశ్వర్ గుడి శిథిలాలు. భూకంపాల వల్ల దాదాపు 200 గుళ్ళు నేలపాలయ్యాయి. వాటిని ఎవ్వరూ పునర్నిర్మించే ప్రయత్నం కూడా చేయలేదు. దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ ఈ అసంపూర్ణ వారసత్వ సంపదను దేశానికి అందించాలనుకున్నారు పురావస్తు శాస్త్రవేత్త మహమ్మద్ గారు. కనీసం గుడి నమూనా చిత్రాలు కూడా లేవు, చేతిలో ఒక ప్లాన్ లేదు, ఏమీ లేదు. అయినా సరే 2005 ఎలాగైనా ఈ పజిల్ని పూర్తి చేయాలనుకున్నారు మహమ్మద్. ఎందుకంటే ఇవి కేవలం గుళ్ళు మాత్రమే కాదు, మన దేశ అమూల్యమైన వారసత్వ సంపదలు.

చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం చెంబల్లోయకు వెళ్లిన కేకే మహమ్మద్ గారి గురించి. వీరు బాటేశ్వర్ గుడి శిథిలాల నుంచి నిర్మించాలని చెప్పి ప్లాన్ చేశారని చెప్పాను కదా. మరి ఒక్కొక్క రాయిని ఆ శిథిలాల నుంచి చేతిలోకి తీసుకున్నారు మహమ్మద్. మొదలు పెట్టాల్సిందే అని నిర్ణయించుకున్నారు. పని కూడా ప్రారంభమైంది. ఎంత చేసినా తిరిగి ఒక్క ప్లేస్లో ఆగిపోయేవారు. కానీ ఈ సత్కార్యంలో మేమున్నామంటూ సహాయానికి ముందుకు వచ్చారు చెంబల్లోయలోని దొంగలు. ఇది మా ప్రాంతం, మేము కూడా పనిచేస్తామని ప్రతి రాయి రాయిని కలిపారు. చేయి చేయి కలిసింది. మన వారసత్వ సంపద నేడు 80 గుళ్ల వరకు పునర్నిర్మాణం చేయబడింది. ఇదంతా క్షణాల్లో జరగలేదు. 7 సంవత్సరాల సుదీర్ఘమైన శారీరక శ్రమ మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా అలసట తెప్పించే పని. ఒక గుడి అనేది కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి మన వారసత్వాన్ని, సాంప్రదాయాన్ని పరిచయం చేసే విధానం. ఇటువంటి అద్భుతాన్ని సాధించిన పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్ గారి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఎందుకంటే ఆయన పునర్నిర్మించింది బాటేశ్వర్ గుళ్ళని మాత్రమే కాదు, అమూల్యమైన మన వారసత్వాన్ని. చెయ్యాలి అనుకుంటే ఎటువంటి కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్లిన వారే విజేతలు అవుతారు అనడానికి ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే స్ఫూర్తి మంత్రం ఇంకేదుంది చెప్పండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపును అందించడంపై ఇద్దరు నాయకులు చర్చించారు. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కుదుర్చుకున్న పలు అవగాహన ఒప్పందాల మార్పిడికి కూడా ఇరు నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంగా జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2018లో ప్రారంభమైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సరికొత్త పురోగతి దశలోకి ప్రవేశిస్తోందన్నారు. పెరుగుతున్న పరస్పర విశ్వాసం వల్ల రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారం మరింత బలోపేతమైందని, రక్షణ మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే ఐతిహాసిక్ ఆర్ ఆత్మీయ సంబంధో కా హై మై ప్రెసిడెంట్ ప్రభువో జీ ఇండోనేషియా కి సర్కార్ ఆర్ యహా కి జనతా కా హృదయ సే ఆభార్ వ్యక్త కర్తా హూ. బీతే వర్షో మే భారత్ ఆర్ ఇండోనేషియా కే సంబంధో మే ఏక్ నయీ ఊర్జా, ఏక్ నయా విశ్వాస్ ఆర్ ఏక్ నయీ గహరాయి ఆయీ హై. 2018 మే బనీ హమారీ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆజ్ ఏక్ నయీ ఉడాన్ లే రహీ హై.
0: అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో భాగస్వామ్యం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. భారత ఇండోనేషియా భాగస్వామ్యంలో ఈవేళ నుండి కొత్త సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని, ఈ రోజు కుదిరిన అనేక అవగాహన ఒప్పందాల వల్ల భారత్కు చెందిన నాణ్యమైన, సరసమైన ధరల మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ఇండోనేషియా వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల సామర్థ్యాల పెంపుకు భారతదేశం తన వంతు సహకారం అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్త్ కర్నా ఆర్ అప్నే నాగరికో తక్ కళ్యాణకారీ యోజనాఓ కా లాభ్ పహుంచానా సర్వోచ్చ ప్రాథమికతా హై. హమ్నే ఇండోనేషియా కే సాథ్ అప్నీ మిడ్ డే మిల్ స్కీమ్ ఆర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కే సొల్యూషన్స్ సాజా కియే హై. అబ్ హమ్ ఇస్ సహయోగ్ కో నెక్స్ట్ లెవల్ పర్ లేకర్ జా రహే హై.
0: మన దేశంలో అభివృద్ధి చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం తాలూకు ఉత్తమ పద్ధతులను తాము ఇండోనేషియాతో పంచుకుంటున్నామని, సుస్థిర వ్యవసాయం, అగ్రి టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ పద్ధతులను కూడా పంచుకుంటామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో అనుసంధానమవుతుందని, ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
1: People to people ties,

0: हमारे संबंधों की सबसे बड़ी शक्ति है। हमें बहुत खुशी है कि भारत की यूपीआई इंडोनेशिया के पेमेंट सिस्टम के साथ इंटीग्रेट होने जा रही है। इससे ईज ऑफ डूइंग बिजनेस और ईज ऑफ ट्रैवल दोनों को ही बल मिलेगा।
1: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ప్రాంబన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను రేపు యోగ్యకర్తలు అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చేరనున్నట్లు పేర్కొన్న ప్రధానమంత్రి, ఆ ఆలయాన్ని భారత ఇండోనేషియా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఇండోనేషియాలో పర్యటించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాయని కూడా ప్రకటించారు. ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి హజార్ దేవంతర చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన విద్యా తాత్వికత గురుదేవ్ ఠాగూర్ ఆలోచన ద్వారా ప్రభావితమైందని ప్రధానమంత్రి చెప్పారు. బ్రిక్స్ అధ్యక్ష స్థానం భారత్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలో అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకువెడతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు నిపుణులు, విధాన రూపకర్తలు మొదలైన వారితో కూడిన ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలు పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ నెల 6-7 తేదీలో జరిగే బ్రిక్స్ విమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ విమెన్ ట్రాక్ కింద ఉన్న ప్రాధాన్యత రంగాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించిన 6వ బ్యాచ్ యాత్రికులను ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జెండా ఊపి బయలుదేరదీశారు. కశ్మీర్లోని పవిత్ర మంచు గుహాలయం వైపు మొత్తం 8815 యాత్రికులు బయలుదేరినట్లు ఆకాశవాణి జమ్మూ ప్రతినిధి వివరించారు. మొత్తం యాత్రికుల్లో 3989 మల్తాల్ మార్గం గుండా వెళ్లగా 4826 యాత్రికులు పెహల్గాం మార్గం ద్వారా బయలుదేరారు. మొత్తం 363 వాహనాల్లో వీరు ప్రయాణిస్తున్నారు. పోలీస్, సిఆర్పీఎఫ్, ఇతర భద్రతా సంస్థల ఎస్కార్ట్ ఏర్పాట్లతో కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య యాత్రా కాన్వాయ్ ముందుకు సాగింది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. మహేంద్రగిరి అనే ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించగా ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో సియాటల్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో బెల్జియం 4-1 తేడాతో అమెరికాను ఓడించి ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. బెల్జియం జట్టు శుక్రవారం నాడు లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగే క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్తో తలపడుతుంది. నిన్న రాత్రి డల్లస్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. ఇలా ఉండగా తమ దేశం రౌండ్ ఆఫ్ 16 నుంచి నిష్క్రమించిన తర్వాత పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాను తదుపరి ఫీఫా ప్రపంచకప్కు తిరిగి రావడం లేదని ప్రకటించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు రాత్రి నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో 5 మ్యాచ్ల సిరీస్లోని 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో ఇంకా భారత జట్టుకు తొలి విజయాన్ని నమోదు చేయనందువల్ల ఈ మ్యాచ్ను గెలిచి సిరీస్ను కనీసం సమన్ చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు 3వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్లు ఎటువంటి మార్పులు చేయలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఇలాంటి ఫలితం లేకుండా ముగిసింది. 2వ మ్యాచ్ సౌత్ హాంప్టన్లో జరిగింది. దీని తర్వాత

0: ఇంగ్లాండ్తో 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో కూడా భారత్ తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌక మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. ఇప్పుడు విందాం కొన్ని చిత్రగీతాలు. ముందుగా ద రాజా సాబ్. ఈ చిత్రంలో ఎస్ఎస్ తమన్ స్వీయ సంగీతంలో విశాల్ మిశ్రా, శృతి రంజనితో కలిసి పాడిన కృష్ణకాంత్ గీతం విందాం.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: అమరం చిత్రంలో పాట విన్నారు. రమ్య బెహ్రా అనురాగ్ కుల్కర్ణిల గళంలో రామజోగేశాస్త్రి గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

హనుమాన్. ఈ చిత్రంలో సాయి చరణ్ ఆలపించిన హనుమాన్ చాలీస విన్నారు. సంగీతం గౌరహరి. ఇప్పుడు విందాం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రంలో రామ్ మిర్యాల పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం జయ్ క్రిష్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొలిలో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్ 2324085.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

వరకు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 1:20 షో టైం, 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:15 శక్తిశీలి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచందర్రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ అభిప్రాయాలను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఈరోజు వినతి పత్రం సమర్పించింది. హైదరాబాద్లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు అభివృద్దిపై కీలక దిశానిర్దేశం చేశారు. పర్యావరణ హిత ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంలో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఏఐ మౌలిక సదుపాయాలు పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలని, నీటి వనరుల వినియోగంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఏఐ పెట్టుబడుల ఫలాలు గ్రామీణ ప్రాంతాలు యువతకు చేరేలా పీపుల్స్ క్రెడిట్ భావనను ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు సీతక్క వివేక్ ఈ సేవలు ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్మిక శాఖ సహకారంతో ఈ వాహనాలను రూపొందించింది. అంగన్వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు పోషకాహారం, ప్రీ స్కూల్ విద్య, ఆరోగ్య సేవలతో సహా అన్ని అంగన్వాడీ సౌకర్యాలను ఈ మొబైల్ కేంద్రాల ద్వారా అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. ఐటీ ఉద్యోగుల ప్రయాణానికి ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు మెట్రో, ఆర్టీసీ, రైల్వే సేవలను సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచందర్రావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో రాష్ట ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా సమర్థవంతంగా అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్టు పార్టీ తెలిపింది. ఈ బృందంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన తుదిశ్వాస వరకు నీతి నిజాయితీతో ప్రజల కోసం పనిచేశారని కొనియాడారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. భూదానోద్యమానికి 300 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన మానవతావాదిగా ఆయన్ను స్మరించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికారంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తోందని గర్భి

నిలు బాలింతల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా యశ్వంతరావుపేటలో ఉపాధి హామీ పథకం నిధులతో కొత్తగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. తెలంగాణలో ఫుట్బాల్ అభివృద్ధికి యువ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ తదుపరి సీజన్ నిర్వహణపై తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ప్రైవేట్ ఫుట్బాల్ అకాడమీలు, క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లీగ్ను విస్తరించడం, ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం, బాలురు బాలికలకు వివిధ వయో పరిమితి విభాగాల్లో పూర్తిస్థాయి పోటీల నిర్వహణపై చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా దేశీ ప్రోగ్రాంలో శిక్షణ పొందిన డీలర్లు రైతులకు సరైన సలహాలు అందించాలని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి అన్నారు. జనకాపూర్ రైతు వేదికలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ దేశీకు వ్యవసాయ సహాయ సంచాలకులు మిలిందుతో కలిసి సర్టిఫికెట్లు అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల స్వచ్ఛంద పునరావాసం కోసం బాచారం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీ పనులను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువకులకు రేపు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారిని నిర్మల తెలియజేశారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని కోరారు. జవహర్ నవోదయ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 28వ తేదీన పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చాక్లెట్ను 1550లో మొదటిసారిగా ఐరోపాకు పరిచయం చేసిన రోజుకు గుర్తుగా దీనిని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరుతో మొక్కను నాటడం జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లలో ప్రవేశం కోసం రేపు పాలిసెట్ 2026 అర్హత పొందిన విద్యార్థులు, 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకరాచారి తెలిపారు. నాగర్ కర్నూలులో రేపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో నిర్మించిన నూతన జిల్లా రవాణా శాఖ భవనం పనులను పరిశీలించారు. భారత్ అభివృద్ది పదంలో నడవాలంటే యువత భాగస్వామ్యం అవసరమని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి అన్నారు. మై భారత్ సంస్థ చేపట్టిన వికసిత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతంగా జరుగుతుందని, ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ క్రతువులో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, పలువురు డీజీపీలు ఎస్పీలతో కలిసి ప్రణాళిక రూపొందించామని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్,
జిల్లా స్థాయి అధికారులు

అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా కందులు, పప్పుదినుసులు, కూరగాయలు తదితర పంటల సాగును ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. వలస

0: మరోసారి హైదరాబాద్లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ అభిప్రాయాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఈరోజు వినతి పత్రం సమర్పించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. శ్రోతలందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఇంకెందుకు, దేనికి అంటారా ఇంత ఉత్సాహంగా? షో టైం. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి అంటే, మేము అడిగిన ప్రశ్నలకి మీరు జవాబులు పంపించేయండి. మా ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటే ఒకసారి సరి చూసుకోండి. 0402324085204023240852, ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అన్వేషణ చిత్రంలో భానుప్రియకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? అన్వేషణ చిత్రంలో భానుప్రియకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085252 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

0: విశేషం.
1: నిర్ణయం సినిమాలో పాట అయితే వినేశాము, మరి చాలా మంది శ్రోతలు స్పందించారు. అన్వేషణ చిత్రంలో భానుప్రియకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఇది నా తొలి ప్రశ్న. మరి జవాబేంటో తెలుసా? భానుప్రియ గారే తొలిసారి సినిమాల్లో తనకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టింది ఈ సినిమాతోనే. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పిపిరావు, ఉమ్మడి నుంచి దివాకర్, రేణుదీన్, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, నాంపల్లి నుంచి దయానంద్, పిడన నుంచి అప్పలరాజు, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, బోయిన్పల్లి నుంచి బలరామ్, అలాగే పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఇల్లంతుకుంట నుంచి మహేందర్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి శ్రోతలు చాలా మంది మెసేజెస్ ఏం పంపిస్తున్నారంటే, ఈరోజు చాక్లెట్ డే కాబట్టి మీకు ఇష్టమైన చాక్లెట్ ఏదో చెప్తే మేము స్టూడియోకి పంపిస్తామని. మీ తీయని ప్రేమకు ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి. ఇలాగే వింటూనే ఉండండి కార్యక్రమాలు, అదే మాకు ఒక పెద్ద కానుక. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? 0402324 0852, 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్, రెడీగా ఉన్నారు కదా? దాశరథి గారు, మనకు తెలియంది ఏమీ లేదు వారి గురించి. మరి వారికి సంబంధించిన ఒక ప్రశ్న. దాశరథి గారి ఏ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? దాశరథి గారి ఏ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? జవాబు తెలిస్తే 0402324 0852, 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో ఇందాక నేను అడిగాను ఒక ప్రశ్న, దాశరథి గారి ఏ రచనకు సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది అని. మరి జవాబేంటో తెలుసా? తిమిరంతో సమరం. తిమిరంతో సమరం అంటే చీకటితో యుద్ధం అని అర్థం. ఈ రచనకు దాశరథి గారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మరి అందరు శ్రోతలు సరైన జవాబులే పంపించారు. చందనగర్ నుంచి హేమంతరావు, అలాగే చెంచల్గూడ హైదరాబాద్ నుంచి పద్మ, శిల్ప, ప్రసాద్, భద్రాద్రి నుంచి కట్ల సతీష్, హైదరాబాద్ నుంచి సాయిమన్విత, మలక్పేట నుంచి విజయ్ కుమార్, ఆదిలాబాద్ నుంచి భూమన్న, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, నందిపేట నుంచి మధుకర్, మదీనగూడ నుంచి నిఖిల్, మానస, కోదాడ నుంచి శ్రీనివాసరావు, గోధుమకుంట నుంచి కృష్ణగౌడ్, సికింద్రాబాద్ నుంచి రమణీ సుబ్బారావు, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, అలాగే బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, వీరందరూ సరైన జవాబులు పంపించారు.

గోవింద గోవింద సినిమా నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేశాం కదా. మీరు వింటున్నారు, మీరు పాల్గొంటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. మరి స్టూడియో క్లాక్లో టైం అయితే 1:44 షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే కనుక రేడియో సెట్ ఆన్ చేసుకుంటే మా నంబర్ నోట్ చేసుకోండి, 0402324 0852 0402 2408 ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధంగా ఉన్నారు కదా, సరే జాగ్రత్తగా వినండి. మన ముస్లిం సోదర సోదరీమణులు ప్రతినిత్యం నమాజ్ చేస్తారు కదా, మరి ఈ నమాజ్ అనేది వారు ఒక వస్త్రాన్ని పరుచుకుని చేస్తారు, ఆ పవిత్ర వస్త్రం పేరేంటి? మన ముస్లిం సోదర సోదరీమణులు ప్రతినిత్యం నమాజ్

0: తపస్ చేస్తూ ఉంటారు ఒక పవిత్రమైన వస్త్రాన్ని పరుచుకొని. ఆ పవిత్ర వస్త్రం పేరేంటి? జవాబు తెలిస్తే 0402324085 వాట్సాప్ చేసేయండి.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లేక కాదు, ఉత్తరమే అనరా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ, నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో ఇందాక నేను అడిగాను, మన ముస్లిం సోదర సోదరీమణులు నమాజ్ చేసి, అంటే ప్రతిరోజు వారు నమాజ్ చేస్తారు కదా, ఒక పవిత్ర వస్త్రాన్ని పరుచుకొని నమాజ్ చేస్తారు, ఆ వస్త్రం పేరేంటి? ఆ పవిత్ర వస్త్రం పేరు జానమాజ్ లేదా సజ్జాద్ అని చెప్పి అంటారు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? మరిపళయాం నుంచి శ్రీనివాస్, అలాగే శ్రీపాల్ పంపించారు, ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు. ఉమ్మడి నుంచి జైనుద్దీన్, దివాకర్, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, హన్మకొండ నుంచి విద్యాహరిణి, ఉప్పల్ నుంచి శివపార్వతి, ఇంకా చిత్రయాల నుంచి వెంకటాచారి, వెల్లుల నుంచి జప, భూమేశ్వర్, వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, పొదుటూరు నుంచి శ్రీనివాసరెడ్డి, పోతంగల్ నుంచి సంతోష్, అలాగే శ్రీనివాస్, రాజన్నపేట నుంచి సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: Republic of Indonesia in Jakarta. Gujarat High Court upholds death sentence for 38 accused and life term for 11 persons in 2008 Ahmedabad serial blast case. And southwest monsoon to further advance into parts of Gujarat, Haryana, Punjab and Rajasthan during next 3 days. With that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:15. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. శక్తిశీలి మహిళా శక్తికి ప్రతీక. చిన్న పిల్ల నుంచి శతాధిక వృద్ధురాలు వరకు అందరూ శక్తిశీలురే. 116 సంవత్సరాల నవనీతమ్మ తిరుమల కొండకు వెళ్లాలన్న ఆశ, తన జీవితకాలపు ఆశను ఈ వయసులో ఆ కొండను కాలినడకన అంటే తిరుమల మెట్లెక్కి తీర్చుకున్న అసాధారణమైన శక్తిశీలికి నమస్సులు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. వయస్సు ఆరోగ్యం పెద్దగా సహకరించకపోయినా అద్భుతాన్ని ఆవిష్కరించారు కర్ణాటకకు చెందిన ఈ పరమ భక్తురాలు. మరి ఈ భక్తురాలి కోసం ఆ దేవదేవుడే మెచ్చి అతి దగ్గరగా తన దర్శన భాగ్యం కలిగించాడేమో. ఎందుకంటే టీటీడీ వారు ఈమెకి VIP బ్రేక్ దర్శనం కూడా కలిగించారు. వయస్సు ఒక సంఖ్య మాత్రమే అని ఇప్పుడైనా ఒప్పుకుంటారా?

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. పెళ్లి ప్రతి మనిషి జీవితంలో ఒక మేలి మలుపు. మరి మహిళల విషయానికొస్తే కెరీర్ ఒక్కొక్కసారి త్యాగం చేయాల్సిన పరిస్థితులు. పెళ్ళయ్యాక సరే, అమ్మయ్యాక మరీ కష్టమవుతోంది ఒక్కొక్కసారి. కానీ ప్యాషన్ అంటే అనురక్తి ఉంటే వైవాహిక జీవితం, మాతృత్వం ఇవేవీ అడ్డం కాదని, పెళ్ళయ్యాక కూడా ఇటు వర్క్ అలాగే ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేయగలమని నిరూపిస్తున్న వారు ఎందరో. ఆ ఎందరిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శక్తిశీలి గురించి వివరాలు ఈరోజు మీకు.

హర్యానాలో పుట్టిన చేతనా సైనికి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎలాగైనా సరే అబ్బారిలోకి దూకి నేను కూడా బాక్సింగ్ చేయాలి అని చెప్పి చాలా అనుకునేది. అలాగే వెళ్ళి తల్లిదండ్రులను అడిగింది. ఆడపిల్ల అని ఇంట్లో వాళ్ళు అడ్డం చెప్పలేదు, ప్రోత్సహించారు కూడా. తన బాక్సింగ్ స్కిల్స్కి మెరుగులు దిద్దుకుంది, మంచి బాక్సర్ అవ్వాలనుకుంది, అలాగే అయ్యింది కూడా. మరి దాని తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: మన జనరంజన్.
1: శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం హర్యానాకు చెందిన చేతనా సైని. మరి చేతనా సైని బాక్సింగ్లో మెళకువలు నేర్చుకుంది, అలాగే బరిలో కూడా దూకి ఎన్నో పోటీల్లో పాల్గొంది, గెలిచింది. ఇంతలో చేతనా సైనికి పెళ్లయింది. ఆట నుంచి విరామం, ఒకటి కాదు రెండు కాదు 5 సంవత్సరాల బ్రేక్. ఇద్దరు పిల్లల తల్లి అయ్యారు చేతన, కానీ మనసు మాత్రం ఆట దగ్గరే. ఆట ఎలాగైనా తిరిగి మొదలుపెట్టాలి, బాక్సర్గా నన్ను నేను తిరిగి నిరూపించుకోవాలి అన్న తపనతో తన ఆలోచనలన్నీ సాగేవి. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా?

శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం హర్యానాకు చెందిన చేతనా సైని గురించి. మరి ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ తోటి బాక్సింగ్ నేర్చుకున్నారు, బాక్సర్గా మారారు. అటు తర్వాత పెళ్ళి పిల్లలు, కాస్త గ్యాప్ వచ్చింది. మరి ఇంట్లో వాళ్ళని అడిగారా లేదా అని ఇందాక చెప్పాను కదా. ఇంట్లో చెప్తే అందరూ సానుకూలంగా స్పందించడమే కాదు ప్రోత్సహించారు కూడా. నిన్ను నువ్వు నవ్వు, ముందుకు వెళ్ళు అని వెన్నుతట్టారు. 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రాక్టీస్. అంత తేలికగా లేదు, మునుపునంత ఉత్సాహము లేదు, శరీరము అదివరకులా లేదు. ఎందుకంటే పెళ్ళయ్యాక అమ్మయ్యాక శారీరకంగా తనలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తొందరగా అలసిపోయేది చేతన. అలాగే తనకి నిస్సత్తుగా ఎందుకు అనిపించేదంటే, నేను అదివరకులాగా ఎందుకు ఆడలేకపోతున్నాను అని. కానీ ఇంట్లో వాళ్ళందరూ ఆ అమ్మాయిని చాలా ఎంకరేజ్ చేశారు.

చేతన సైని అనుకున్నారు. నన్ను నమ్మి ఇంట్లో వారందరూ ప్రోత్సహించారు. నేను నా కళ సాకారం చేసుకోవాలి అని బలంగా నిశ్చయించుకొని ఉత్సాహంతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. మొదటి అడుగు నుంచి మళ్ళీ స్టార్ట్ రీస్టార్ట్ చేసుకున్నట్టు అయింది చేతన సైనికి. బాక్సింగ్ అంటే ఫిజికల్గా అంటే శారీరకంగా కూడా చాలా తొందరగా అలసిపోతారు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఫిట్నెస్ మీద దృష్టి పెట్టింది చేతన. ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆటలో ఎలాగైనా సరే నేను సస్టైన్ అవ్వాలి అన్న తన నిశ్చయానికి, తన బలంగా నిశ్చయించుకున్న దానికి ముందడుగు పడింది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు దాటి 50 నిమిషాలు. మీరు వింటున్నారు శక్తిశీలి ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం బాక్సర్ చేతనా సైని జర్నీ గురించి. పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక కూడా తనకి ఆట మీద ఇష్టంతో, ప్యాషన్తో తిరిగి మళ్లీ బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు చేతనా సైని. జూన్ 28, 2026 ద గ్లోవ్స్ గేమ్స్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ఈవెంట్ జరిగింది ఢిల్లీలో. థాయిలాండ్కి

చెందిన క్యూన్ టీ కున్యాను ఓడించి తన కెరీర్లోని 8వ అత్యద్భుతమైన గెలుపును నమోదు చేసుకున్నారు అమ్మ చేతన. పెళ్ళయ్యాక అమ్మయ్యాక ఆడలేరేమో అన్న ఎందరి సందేహాలకు తన గెలుపుతో జవాబిచ్చారు చేతనా సైని.

ఈ గెలుపు చేతనను భారతదేశపు నంబర్ 1 ర్యాంక్ ప్రొఫెషనల్ మహిళా బాక్సర్గా నిలిపింది. అద్భుతం అనిపిస్తోంది కదా, మనిషి తలుచుకుంటే చెయ్యలేంది ఏదీ లేదు. అందులోనూ శక్తిశీలి అయిన స్త్రీమూర్తి అనుకుంటే ఆకాశమే హదుసుమా. నేను ఇంట్లో ఉంటాను, ఈ వయసులో ఏం చేయగలను అని అనుకోకండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ కలల్ని నిజం చేసుకోండి. చేతనా సైనికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా? దేశానికి మరిన్ని పథకాలు తీసుకురావడానికి శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి సాయంకాల ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం.

కార్యక్రమంలో ఇప్పుడు చిత్రసీమ. చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విందాం సాగర సంగమం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన వేటూరు గీతం. సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట బొంబాయి ప్రియుడు. ఈ చిత్రం కోసం ఎంఎం కిరవాణి సంగీత సారథ్యంలో చిత్ర ఆలపించిన ఈ పాట. గీతరచన చంద్రబోస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట బాహుబలి. ఈ చిత్రం కోసం మోహన్ భోగరాజు, రేవంత్ ఆలపించిన ఈ పాట. గీతరచన చైతన్య ప్రసాద్, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో తర్వాతి పాట సుందరాకాండ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు వినబోయే పాట కొత్త బంగారు లోకం. ఈ చిత్రం కోసం శ్వేతా పండిత్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మిక్కిజీ మేయర్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట నా సామి రంగా. ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చి రచించి సత్యయామినితో పాడిన పాట

చిత్రసీమలో ఇప్పుడు విందాం ఓజీ ఈ చిత్రం కోసం. శృతి రంజని పాడిన కళ్యాణ్ చక్రవర్తి గీతం, సంగీతం తమన్ ఎస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం.

0: కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట నిన్ను కోరి. ఈ చిత్రం కోసం కార్తీక్ చిన్మయ్ పాడిన రామజోగయ్ శాస్త్రి గీతం, సంగీతం గోపీ సుందర్.

ఆవారా ఈ చిత్రం కోసం హరిచరణ్ తన్వి పాడిన చంద్రబోస్ గీతం సంగీతం యువన్ శంకర్ రాజా.

0: చిత్రసీమలో చివరిగా వినబోయే పాట అలా వైకుంఠపురంలో. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 6:05. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందించేందుకు వారి వివరాలను డిజిటలైజ్ చేసి 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాటిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను వేలంపాట లేకుండానే సంస్థకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎలినో ప్రభావం వల్ల తెలంగాణలో తలెత్తే తాగునీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ 100 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పరిపాలనలో

0: పారదర్శకత పెంచాలని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోపు ఖచ్చితంగా జీతాలు అందేలా వారి వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు తెలపడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా పూర్తిస్థాయి డిజిటలైజేషన్ కోసం అవసరమైన చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థకు ఎలాంటి వేలంపాట లేకుండానే తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సింగరేణి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని, అలాగే సంస్థకు సుమారు 64,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరడమే కాకుండా వేలం ప్రీమియం రూపంలో కట్టాల్సిన 2,550 కోట్ల రూపాయలు ఆదా అవుతాయన్నారు. 182 మిలియన్ టన్నుల నాణ్యమైన గ్రేడ్ 8 బొగ్గు నిల్వలు ఉన్న ఈ బ్లాక్ ద్వారా రాబోయే 40 నుంచి 50 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి చేయవచ్చన్నారు. దీని ద్వారా 1200 మందికి ఉపాధి లభించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో 16,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు.
1: తాడిచెర్ల 2లో బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. గ్రేడ్ GIT అంటారు. చాలా మంచి గ్రేడ్ కింద లెక్క ఈ బొగ్గు. అది సింగరేణికి చాలా లాభాలు చేకూరుస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియొస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి కూడా 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ తాడిచెర్ల 2 బ్లాక్ ద్వారా మరి లభిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియొస్తున్నాను.
0: తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాల సంక్షేమ విధానాల రూపకల్పనపై హైదరాబాద్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద జరిగిన ఉన్నత స్థాయి రాష్ట్ర కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వైద్య సేవలు, గృహ వసతి, పెన్షన్లకు సంబంధించి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారుల నుంచి కీలక సూచనలను సేకరించారు. ఈ ఫీడ్బ్యాక్ను నివేదిక రూపంలో పొందుపరిచి ముఖ్యమంత్రి ఆమోదం కోసం సమర్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని విజయవంతమైన నమూనాలను అధ్యయనం చేయడం ద్వారా బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సహాయ పథకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. దీంతోపాటు ఈ నెల 16 నుంచి సంప్రదాయ వృత్తుల మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించిన మంత్రి, వసతి గృహాల్లో నాణ్యమైన వసతులను నిర్ధారించడానికి నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కన్నేపల్లి పంప్ హౌజ్ నుంచి నీటి విడుదలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్డీఎస్ఏ సంస్థనే నిషేధించిందని అన్నారు. ఈ విషయంలో తారక రామారావు టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్లు చేస్తున్న రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు ఖచ్చితంగా ఎండగడుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @EIRNews_HYND ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీర్మానం చేసి సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బంజారాల శీతల పండుగలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ,
2: కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దోసుకున్న ఆ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒక్క వారి మీద శిక్షించకుండా పరోక్షంగా కాపాడుకుంటూ మళ్ళా కాంగ్రెస్ మీద నిందలేస్తాను. ఏమాత్రం నీకు బాధ్యత గల మంత్రి నువ్వు అనుకుంటే తక్షణమే సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, 20 మండలాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని, ఈ ఫారాలను అప్లోడ్ జరుగుతోందని తెలిపారు.
3: అందరు ఎన్యూమరేట్ ఫార్మ్స్ అని ఫిలప్ చేసి పిఎల్ఓలకి ఇచ్చి రిసిప్ట్ తీసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. దయచేసి అందరికి చెప్పండి, వెంటనే ఫార్మ్స్ ఫిలప్ చేయండి. ఒక ఓటర్ కూడా ఓటర్ లిస్ట్ లో పేరు మిస్ కావడానికి వీలు లేదు.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సరిగ్గా వినియోగించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. అసిఫాబాద్ కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి జిల్లా కలెక్టర్ హరిత అధ్యక్షతన నిర్వహించిన దిశ

0: మానిటరింగ్ సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆసిఫాబాద్ ఆకాంక్షిత జిల్లాగా ఉందని, అందువల్ల కేంద్రం నిధులను సరిగా వినియోగించుకోవాలని, శాఖల వారీగా లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి దిశ సమావేశం నిర్వహించాలని తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ఎంఐఎంలు బూత్ స్థాయి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, గత ప్రభుత్వాలు సైతం ఎంఐఎంకు మద్దతు ఇస్తూ వచ్చాయని ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో బూత్ స్థాయి అధికారులు ఓటర్ల నమోదు ఫారాలను ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయకుండా నేరుగా ఎంఐఎం పార్టీ నిర్వహిస్తున్న శిబిరాలకు తరలిస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. అంతేకాకుండా ఆ పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన యాప్ను అనధికారికంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్, కరీంనగర్ వంటి నగర ప్రాంతాల్లో లోపాలు ఉన్నాయని బీజేపీ గుర్తు చేసింది. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లు వేరువేరు పోలింగ్ బూతుల్లో నమోదు కావడం వల్ల ఓటర్లను గుర్తించడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎలినినో ప్రభావం అవకాశం ఉన్న నీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. తెలంగాణ తాగునీటి సరఫరా బోర్డు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు నీరందించే 29 జలాశయాల నిల్వ స్థాయిలను పర్యవేక్షించాలని, నీటిపారుదల శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ప్రభావిత జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా చూసేందుకు భూగర్భ జలాల ఆధారిత ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీకి తెలంగాణ రక్షణ సేనాని పేరును ఖరారు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై నేరుగా జోక్యం చేసుకోకుండా మొదట కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 23వ తేదీన జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వాల్సిందిగా కవితను ఆదేశించింది. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు తగ్గించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాములతో కూడిన ప్రముఖ విద్యావేత్తలు, న్యాయమూర్తులు, సామాజిక విశ్లేషకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం విద్యా హక్కు చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందించేందుకు వారి వివరాలను డిజిటలైజ్ చేసి 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాటిచెర్ల 2 బొగ్గు బ్లాకును వేలంపాట లేకుండానే సంస్థకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని రాష్ట ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:20 దాటి 25 సెకండ్లు. ఈరోజు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి మా శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న ఈ పూట మరియు రేపటి కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విందాం. ముందుగా ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు విందాం. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత, ముదావత్ సంతోష్ గారి ప్రసంగం వింటారు. అనంతరం గెలుపుకు మరో మార్గం, నల్లా స్నేహ గారి ప్రసంగం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు.

7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశు పోషణతో లాభాలు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతరాజుపల్లి గ్రామ రైతు దుక్కిరి గోపాల్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం పత్తి మరియు మిరప సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం రైతు మల్లారెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

8 గంటలకు మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరి సినీ గీతాల కార్యక్రమం వింటారు. రాత్రి 9 గంటలకు న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్ర సమర్పణ. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్రం వింటారు. ఇక రాత్రి 10 నుండి 11 గంటల వరకు అంటే ప్రసార సమాప్తి వరకు మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

ఇక ఇప్పుడు రేపటి అంటే బుధవారం ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విందాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ, రేపు ఉదయం 10:00 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 3:00 to 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రేపు సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం వింటారు, 7:40 వికసిత్ భారత్, 8:00 మనోరంజని, 9:00 News@9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
8: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
8: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
8: ప్రపంచం

0: మూలాల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే.
2: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:30 దాటి 6 సెకండ్లు. యువవాణి

0: ఈనాటి యువవాణి యువజెండ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో విందాం, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత, ముదావత్ సంతోష్ గారి ప్రసంగం, అనంతరం గెలుపుకు మరో మార్గం నల్లా స్నేహ గారి ప్రసంగం. ముందుగా విందాం పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత, ముదావత్ సంతోష్ గారి ప్రసంగం. కార్యక్రమం వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత, ముదావత్ సంతోష్ గారి ప్రసంగం.
2: వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అడవుల నరికివేత వంటి వాటితో ప్రస్తుతం పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. దానివల్ల వాతావరణ మార్పులు, జీవవైవిధ్య నష్టం, కాలుష్యం వంటి సమస్యలు దాపురిస్తున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో సామాజిక అటవీకరణ ఒక శక్తివంతమైన సాధనంగా అక్కరికొస్తుంది అని మనమంతా గ్రహిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సమాజాలు కలిసి చేపట్టే మొక్కల పెంపకం కార్యక్రమాలనే సామాజిక అటవీకరణగా చెబుతాం. ఇందులో భాగంగా ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కన కమ్యూనిటీ భూములు, వ్యక్తిగత పొలాలు, వర్షాభావ ప్రాంతాలు, ఇలా చాలా చోట్ల మొక్కలు పెంచుటకు ప్రాధాన్యతను ఇద్దాం. అటవీ ఉత్పత్తులపై ఆధారపడే స్థానిక ప్రజల అవసరాలను తీర్చడం ద్వారా సహజ వనాలపై ఒత్తిడిని తగ్గించడమే

దీని ప్రధాన లక్ష్యంగా భావిద్దాం. 4 దశాబ్దాల క్రితం సామాజిక అడవుల కార్యక్రమం ఉధృతంగా మొదలైంది. ప్రభుత్వాలు, ప్రజలు ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఈ పరిస్థితుల్లో సామాజిక అడవులపై అందరూ నిశితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సామాజిక అటవీకరణలో భాగంగా స్థానికంగా అంతరించిపోతున్న లేదా అరుదైన జాతుల మొక్కలను పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. దాని ద్వారా జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి పక్షులకు, కీటకాలకు, చిన్న జంతువులకు ఆవాసాలను కల్పించవచ్చు. సామాజిక అటవీకరణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడితేనే వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను గణనీయంగా తగ్గించవచ్చు, పర్యావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించవచ్చు. సామాజిక అటవీకరణ ద్వారా కొండవాలు ప్రాంతాల్లో నదుల ఒడ్డున మొక్కలను పెంచడం వల్ల నేల కోతను అరికట్టవచ్చు. అంతేకాకుండా చెట్ల ఆకులు, రాలి నేలకు సేంద్రియ పదార్థాన్ని చేర్చి భూమిని సారవంతంగా చేస్తాయి. ఇది వ్యవసాయ ఉత్పాదకతను కూడా మెరుగుపరుస్తుంది. అడవులు వర్షపు నీటిని నిల్వ ఉంచి భూమిలోకి ఇంకడానికి సహాయపడతాయి. తద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి నీటి కొరత తగ్గిస్తుంది. సామాజిక అటవీకరణ కార్యక్రమాలు జలవనరుల సంరక్షణకు తోడ్పడతాయి. నదులు, చెరువులు, బావుల్లో నీటి లభ్యతను పెంచుతాయి. పారిశ్రామిక ప్రాంతాల చుట్టూ పట్టణాల్లో గ్రీన్ బెల్టుల ఏర్పాటు ద్వారా వాయు కాలుష్యాన్ని పరిమితం చేయవచ్చు. దీనివల్ల ధ్వని కాలుష్యము అదుపులోకి వస్తుంది. సామాజిక అటవీకరణం విజయవంతం కావడానికి స్థానిక ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరం. ఈ కార్యక్రమాలు ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహనను పెంచుతాయి. సామాజిక అటవీకరణ పర్యావరణ ప్రయోజనాలనే కాకుండా ఆర్థిక లాభాలను అందిస్తుంది. కలప, పండ్లు, పశుగ్రాసం, ఔషధ మొక్కలు వంటి అటవీ ఉత్పత్తులను పొందవచ్చు. ఇది స్థానికుల జీవనోపాధికి మద్దతునిస్తుంది, సహజ అడవులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. మొక్కల పెంపకానికి ప్రస్తుత వర్షాకాలం అత్యంత అనుకూలం. ఈ సమయంలో నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతాయి. అయితే కేవలం అలంకరణ కోసం కాకుండా బహుళ ప్రయోజనకరమైన మొక్కలను నాటడంపై దృష్టి సారించాలి. వేప, రావి, చింత, మామిడి, సుబాబుల్, టేకు వంటి వాటిని నాటాలి. ఇవి పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా స్థానిక ప్రజలకు కలప, పండ్లు, పశుగ్రాసం, ఔషధాలు తదితరాలను అందిస్తాయి. కాబట్టి ప్రభుత్వాలు సామాజిక అటవీకరణ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి. అందులో భాగంగా నాటేందుకు వీలైన మొక్కల వివరాలను ప్రాంతాల వారీగా, నర్సరీల వారీగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఉచితంగా లేదా నామమాత్రపు ధరకు వాటిని లభ్యపరచాలి. నివాస ప్రాంతాల్లో పొలం గట్ల మీద పెంచుకునేందుకు పనికొచ్చే మొక్కలే పెంచాలి. అడవుల్లో నాటే జాతులను ప్రజలు తీసుకోరు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాలయాలు ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే భావితరాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన పర్యావరణం అందుతుంది. సామాజిక అటవీకరణ అనేది పచ్చటి సుస్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది. అయితే మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతిపై ఆధారపడ్డాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవ వైవిధ్యం చక్రం సక్రమంగా సాగేలా కొన్ని మానవ ధర్మాలను చెప్పారు. 2006లో జీవ వైవిధ్య చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో తోడ్పాటు అందిస్తోంది. చెరువులోని కీటకాలను తిని కప్ప జీవిస్తుంది, కప్పను తిని పాము, పామును గద్ద తింటుంది. గద్ద మరణించక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా గొలుసుకట్టు విధానం. ఒక వృత్తంలో వీటిని ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగతా అన్నింటిపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం ఉంటుంది. వీటిలో ఏ ఒక్క జీవి అంతరించినా మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. చెట్లు మనకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తాయి. భూమిపై ఏర్పడిన కాలుష్యాన్ని నివారించడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తాయి. అలాంటి చెట్లను నరకడం వల్ల భూమిపై కాలుష్యం పెరిగి అనర్థాలు సంభవిస్తున్నాయి. పులి ఉన్న చోట వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పులుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. కొందరు పులులను వేటాడిన సంఘటనలు ఉన్నాయి. పులి ఉంటే వన్యప్రాణుల అడవులు, ఇతర జీవులు సమతుల్యంగా ఉంటాయి. ఫలితంగా సకాలంలో వర్షాలు కురుస్తాయి. భూమిపై రసాయనాలు, సెల్ఫోన్ టవర్ల వినియోగం వల్ల పలు పక్షి జాతులు అంతరిస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. అడవులు, వన్యప్రాణుల ద్వారా సకాలంలో వర్షాలు కురుస్తాయి, స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది. వన్యప్రాణులు, అడవుల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే స్మగ్లింగ్ నిరోధించాం. అడవుల రక్షణలో ప్రతి ఒక్కరి సహకారం అవసరం. అలాగే అడవుల రక్షణను ప్రతి ఒక్కరి బాధ్యతగా కృషి చేయాలి. భూమిపై జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో అడవుల పాత్ర కీలకం. కార్బన ఉద్గారాలను గ్రహించడం ద్వారా వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను నియంత్రించేందుకు దోహదపడతాయి. అటవీ వనరుల సేకరణ ద్వారా కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వేగంగా సాగుతున్న నగరాల విస్తరణ, ఖనిజ తవ్వకాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, కార్చిచ్చులు అడవుల రక్షణకు సవాలుగా పరిణమించాయి. అడవుల క్షీణత మూలంగా అరుదైన జీవుల మనుగడ సైతం ప్రమాదంలో పడుతోంది.
పర్యావరణ ఆరోగ్య

పరిస్థితిని ప్రధానంగా కాలుష్య స్థాయిలు, జీవ వైవిధ్యం, తాగునీటి నాణ్యత వంటివి తెలియజేస్తాయి. జలవాయు భూ కాలుష్యం పెరిగిపోతుండడం, విచక్షణరహితంగా అడవుల నరికివేత, జీవజాతులు అంతరించిపోతుండడం వంటి కారణాల వల్ల పర్యావరణ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఒక వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 70 లక్షల మంది అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతకాలంగా తీవ్రతరమైన వాతావరణ మార్పులతో పర్యావరణం ఆరోగ్యం మరింతగా ప్రమాదంలో పడుతోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కార్చిచ్చులు, తుఫానులు, అకాల వర్షాలు, విపరీతమైన ఎండల వల్ల పర్యావరణ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. 2 ఏళ్ల కిందట ములుగు జిల్లా ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యం తాడ్వాయి మేడారం అటవీ ప్రాంతంలో సంభవించిన తుఫాను కారణంగా 800 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అడవులు నాశనమయ్యాయి. 85 వేలకు పైగా చెట్లు నేలకూలాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లలో అప్పటి వరదల బీభత్సానికి కారణం అక్రమంగా అడవుల నరికివేతేనని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. కంటికి కనిపించని సూక్ష్మజీవులు మొదలు తిమింగలాలు, భారీ వృక్షాల వరకు అన్నీ పర్యావరణంలో భాగమే. ఆయా ఆవరణ వ్యవస్థలు వాటి జనాభాలను, జాతులను క్రమబద్ధీకరిస్తాయి. మానవ ప్రేరిత కార్యకలాపాల మూలంగా ఆవరణ వ్యవస్థలో తలెత్తే మార్పుల వల్ల ఎలాంటి పరిణామాలు దాపురిస్తాయో కోవిడ్-19 మహమ్మారి అనుభవాలు చాటి చెప్పాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఎబ్రియో, వెస్ట్ నైల్ వైరస్, డెంగ్యూ, చికెన్ గున్యా, జికా, మలేరియా తదితర వ్యాధికారక జీవులు వాటి అతిథేయులు ఐరోపాలో పెరిగాయని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. నేడు మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాడు. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. అంతేకాకుండా మానవుడు తన వేగవంతమైన జీవితంలో వాహన వేగం పెంచుతూ ఇంధన కొరతకు కారణమవుతున్నాడు. కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జలవనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ రకంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది. దాదాపు 1000 పరిశోధన పత్రాల విశ్లేషణతో నేచర్ పత్రికలో ఇటీవల ఒక వ్యాసం ప్రచురితమైంది. మానవ చర్యల మూలంగా తీవ్రమవుతున్న జీవ వైవిధ్య నష్టం, వాతావరణ మార్పులు, ఆవాసాల్లో మార్పు, రసాయన కాలుష్యం తదితరాలు మనుషులతో పాటు వన్యప్రాణులు భూమి మీద వివిధ ప్రకృతి ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు ఈ పరిశోధన వెల్లడించింది. వీటన్నింటిలోకి జీవ వైవిధ్యం, వాతావరణ నష్టం వల్ల వ్యాధులు మరింతగా పెట్టరేగుతాయని హెచ్చరించింది. భూమిపై సహజంగా జీవ వైవిధ్యం వ్యాపించి ఉన్న ప్రాంతాలతో పోలిస్తే మానవ చర్యల వల్ల అది దెబ్బతిన్న చోట వ్యాధులు, అకాల మరణాలు 9 రెట్లు ఎక్కువని పరిశోధన తెలియజెప్పింది. అడవుల నరికివేత, ఒకే రకమైన పంటలు పండించడం, పట్టణీకరణ, వనరుల విచ్చలవిడి, దోపిడీ, వాతావరణ మార్పులు, కాలుష్యం, పరదేశీ జాతుల చొరబాటు వంటివి ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణాలు. ఫలితంగా మనుషులతో పాటు ఇతర ప్రాణులు చెట్ల మనుగడ ప్రమాదంలో పడుతోంది. జీవజాతులు నశిస్తే వాటిని తిరిగి పొందలేం. అందువల్ల నష్ట నివారణే సరైన పరిష్కారం. నష్టానికి గల కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. జీవ వైవిధ్య ఒప్పంద లక్ష్యాలను సాధించడానికి ఆయా ప్రభుత్వాలు ఇప్పటి నుంచైనా పూనుకోవాలి. ప్రకృతి వనరులను నాశనం చేసుకుంటే ముందు ముందు జీవకోటికి మనుగడ లేకుండా పోతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకోవాలి. దీనికి పర్యావరణ పరిరక్షణ ఒకటే నివారణ మార్గమని నినదిద్దాం. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఓ సమస్యగా పరిణమించిన వాతావరణ కాలుష్యాన్ని నివారించే క్రమంలో మానవులంతా బాధ్యతాయుతమైన పాత్రను పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. పర్యావరణ హితకరమైన విధానాల అమలుతో ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లడం అత్యావశ్యకం. సంపన్న దేశాలు, వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజల ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దేశాలన్నీ పెట్రోలు, డీజిల్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. అడవుల కోతకు అడ్డుకట్ట వేసి కార్చిచ్చులను నియంత్రించడంపై దృష్టి సారించాలి. కాలుష్యం, అడవుల కోత వంటి అంశాల్లో వివిధ పర్యావరణ విధానాలు, చట్టాల పటిష్ట అమలుకు పూనుకొని ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలి. అడవులను అటవీయేతర కార్యక్రమాలను బదలాయిస్తూ ప్రత్యామ్నాయంగా తలెత్తే వరదలతో పెద్ద నగరాలు సైతం జలమయం అవుతున్నాయి. వాతావరణ మార్పులు, పర్యావరణ తీర ప్రాంతాలు, చిత్తడి మడ అడవుల పరిరక్షణ వంటి సున్నితమైన పర్యావరణ అంశాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల జీవనశైలి పర్యావరణ హితకరంగా సాగేలా నీరు, విద్యుత్, ఇంధనం, ఖనిజాలు తదితర వనరులు

0: వినియోగంలో పొదుపు అవసరం. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములై భావితరాల మనుగడకు, జీవన భద్రతకు భరోసా కల్పించాలి. మనం ప్రకృతి భక్షణకై కాదు పర్యావరణ రక్షణకై పుట్టాం. బాధ్యత నెరవేర్చుదాం, భావితరాలకు పచ్చని బతుకునిద్దాం. నేడే ప్రారంభిద్దాం, రేపటి తరాన్ని కాపాడుకుందాం. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడితేనే మన జీవితం కాపాడబడుతుందని తెలుసుకుందాం. ఈరోజు చేసే చిన్న ప్రయత్నం రేపటి తరాలకు గొప్ప వరం. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు యువవాణి కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ముదావత్ సంతోష్ గారి ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం గెలుపుకు మరో మార్గం నల్లా స్నేహ గారి ప్రసంగం.
3: చాలామంది వారు చేస్తున్న వృత్తిలో లేదా పనిలో విజయం సాధించాలని, సమాజంలో మంచి పేరు రావాలని కోరుకుంటారు. అలా చేసే ప్రతి పనికి కారణం మనసే. మన మనస్సు నియంత్రణలో ఉంటే మనం నియంత్రణలో ఉన్నట్టే. మనసు గాలి కన్నా వేగమైనది అంటారు. అటువంటి మనస్సును స్వాధీనం చేసుకోవడం అన్ని విధాల మనిషికి కష్టమే. మనస్సు అనేది మన పవిత్రత మీద ఆధారపడి ఉంటుంది. మనస్సు ఎంత పవిత్రమైనది అయితే దీన్ని స్వాధీనం చేసుకోవడం అంత సులభం అవుతుంది. కాబట్టి మన మనస్సుని పారిశుద్ధ్యం చేయడానికి సాధన చేస్తూ విజయ దిశగా పయనించాలి. మనం విజయం లేదా పరాజయం పొందటం అన్నది మన చేతిలోనే ఉంది. జీవితంలో విలువైన సమయం గడిచిపోయాక ఆమె సాధించలేకపోయామని బాధపడే కన్నా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మన సొంతం అవుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అనుగుణంగా నడుచుకుంటూ జీవితంలో ముందుకు సాగాలి. కానీ మన మనస్సులో చాలా మంది లక్ష్యం లేకుండానే జీవితం గడుపుతుంటారు. లక్ష్యం లేని జీవితం ద్వీపం లేని ఇల్లులాగా అంధకారం అవుతుంది. లక్ష్యం అనే దివ్యకాంతి మన జీవితంలో వెలుగును నింపి మన పురోగతికి మార్గదర్శకం అవుతుంది. అందుకే మనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దాన్ని సాధించే ప్రత్యామ్నాయంలో ముందుకు సాగిపోవాలి. చిన్న చిన్న అలలు కలిసి శక్తివంతమైనవిగా మారుతాయి. కెరటంగా మారినట్లే నేడు మనం చిన్న చిన్న లక్ష్యాలను సాధించగలిగితే భవిష్యత్తులో మన అంతరంగంలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తం చేసే జీవిత గమ్యాన్ని చేరుకోగలము. బంధువులు, మిత్రువులు, సహోద్యోగులు, ఇరుగు పొరుగు, ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరితో ఏదో ఒక విషయమై అభిప్రాయ భేదం రావచ్చు, మాటామాటా పెరగొచ్చు. కానీ సందర్భాలలో అది వివాదానికి కూడా దారితీయొచ్చు. అయితే వివాదాన్ని పరిష్కరించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. నీ దారి అనేది మొదటి ప్రత్యామ్నాయం అయితే నా దారి అనేది రెండో ప్రత్యామ్నాయం. అంటే ఇది సంఘర్షణ పదం, ఎవరి ప్రయోజనాన్ని వారు చూసుకోవడం. ఇక మన దారి అనేది మూడో ప్రత్యామ్నాయం, ఇదేమో సహకార పదం, కలిపి పరిష్కరించుకోవాలి. ఏ సంప్రదింపులైనా నేను గెలవాలి, ఎదుటి వ్యక్తి ఓడిపోవాలి అన్న లక్ష్యంతోనే పావులు కదుపుతాం. కానీ మూడో ప్రత్యామ్నాయంలో నీ గెలుపు నా గెలుపు అన్న ఆలోచనకి తావు ఉండదు. మన గెలిపే అన్న భావన ఉంటుంది. మన పర్యావరణ ప్రేమికులైతే ప్రకృతిలోని పచ్చదనాన్ని మాత్రమే చూస్తాం. అవి కలకాలం పచ్చపచ్చగా ఉండాలని కోరుకుంటాం. దాన్ని వ్యతిరేకించే వారిని దుర్గుమార్గులుగా భావిస్తాం. మన వ్యాపారవేత్తలతో అయితే ఆ కారడివి అడుగున ఉన్న ఖనిజ నిక్షేపాన్ని చూస్తాం. వాటిని ఎలా మార్కెట్ చేసుకోవాలి ఆలోచిస్తాం. ఆ ప్రత్యామ్నాయాన్ని కాదనేవారు ఎవరైనా సరే అభివృద్ధి నిరోధకాలే అని భావిస్తాం. రెండు పొంతన లేని ఆలోచనలే ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మన మెదడు ఊహా చిత్రాన్ని గీసుకుంటుంది. దానినే మైండ్ మ్యాపింగ్ అని కూడా అంటారు. ఎవరి కోణం నుండి వారు ఆ బొమ్మను వేసుకుంటారు. వేరువేరుగా చూస్తే రెండు అసమానమే. రెండింటిని కలిపితేనే సర్వసమానం. నేను నా ఆలోచనల్ని అర్థం చేసుకుంటూ నువ్వు నా ఆలోచనల్ని

0: నిర్మించుకో. అడవి నాశనం కాకుండా, పచ్చదనం పాడవకుండా ఖనిజాన్ని తవ్వి గీసుకునే మార్గాన్ని ఆలోచిద్దాం. ఇది మూడో దారి, థర్డ్ ఆల్టర్నేటివ్. మహాత్ముడి అహింస పోరాటం కూడా మూడో ప్రత్యామ్నాయమే. మార్గంలో వెళ్తున్నప్పుడు ఎన్నో భావాలు, ఆదర్శాలు మన ముందుంటాయి. వీటన్నింటినీ ఒకేసారి ఆలోచించి ప్రత్యామ్నాయం చేస్తే చివరికి ఏమీ సాధించలేక విఫలమవుతాం. అందుకే ముందుగా ఏదైనా ఒక భావాన్ని తీసుకొని దాన్ని మన జీవితంలో ఆచరించే ప్రత్యామ్నాయం చేయాలి. ఈ విజయము వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు నాది, నా గెలుపు అనే భావన కలుగుతుంది. అది ఒక సంస్థ పరంగా తీసుకున్నప్పుడు అందులో ఒక భాగమై ఉన్న వారందరికీ మన గెలుపు అనే భావన కలగాలి. అంటే ఒక సంస్థ పరంగా ఆలోచించినప్పుడు సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇదే మన అందరి గెలుపు. దానిని మనం అందరం కలిసి సాధించాము అన్న భావన కలుగుతుంది. సహజంగా ఇంట్లో కానీ, ఏదైనా సంస్థలో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి తరపున వారు ఆలోచించినంతకాలం ఎలాంటి పరిష్కారం లభించదు. ఇద్దరు కలిసి ఇద్దరి వైపు నుండి మూడో పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ఆ సమిష్టి శక్తి కొత్త బలాన్ని ఇస్తుంది, సరికొత్త ఆలోచనని ఇస్తుంది. అది మిగిలిన రెండు పరిష్కారాల కంటే ఉత్తమమైనదిగా ఉంటుంది. ఎర్రచందనం చెట్టు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎలా అంటే, పెనుగాలి దెబ్బకు కుప్ప కూలిపోతుంది, కూలుతూ కూలుతూ పక్కనే ఉన్న ఇంకో చెట్టును కూల్చేస్తుంది. అలా అని ఏ చెట్టు తన పక్కనున్న చెట్టే తన శత్రువని ఆలోచించుకోలేదు. ఆ సమస్యని నీ సమస్యగానో నా సమస్యగానో భావించలేదు. మన సమస్య అనుకున్నాయి అంతే. పరిష్కారం, భూమి పొరల్లో ఒక చెట్టు వేళ్ళు మరో చెట్టు వేళ్లతో పెను వేసుకోవడం మొదలు పెట్టాయి. దానివల్ల కొత్త శక్తి వచ్చింది. ఏ గాలులు వాటిన్నేమి చేయలేకపోయాయి. సమస్యను సమిష్టిగా పరిష్కరించుకోవడం అంటే ఇదే. ఒక పక్షి తనకున్న రెక్కల బలంతో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని అనుకుందాం. అదే పక్షి ఒక బృందంగా వెళ్తే సమానసంగా 20 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. అది సమిష్టి శక్తి వల్ల వచ్చిన వేగం. ఆంగ్లక్షరం వి నమ్మునాలో ప్రయాణించడం వల్ల ఎదురుగాలిని సులభంగా అధిగమిస్తుంది ఆ పక్షుల బృందం. ఇదే విధంగా మనం కూడా విజయాన్ని సాధించాలన్నా మనం మారాలి. మన ఆలోచన విధానాన్ని సమూలంగా మార్చుకోవాలి. ఆలోచన మారితే స్పందించే పద్ధతి మారుతుంది, సంభాషించే తీరు మారుతుంది. గెలుపుకి మరో మార్గంలో కావలసిన మూడు ప్రత్యామ్నాయానికి అవసరమైనది అలాంటి మార్పే. ఆలోచనలు లేని మనసుండదు. మన మనస్సుకు ఆలోచనలు తప్పనిసరి. కాబట్టి మన మనస్సును సానుకూలంగా ఆలోచింప చేయాలి. అంటే సానుకూలమైన ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్ చేయాలి. మనసుకు, శరీరానికి శక్తినిచ్చే అనుకూలమైన ఆలోచనలు చేయాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి సానుకూలంగా ఆలోచింపగలగాలి. మన ఆలోచనల మీద గత అనుభవాల ప్రభావం ఉంటుంది. ఏదో ఒక అనుభవానికి ముడిపెట్టి ఒక వ్యక్తి మంచివాడనో చెడ్డవాడనో ముద్ర వేస్తాం. అభిప్రాయ భేదాల్ని తొలగించుకుంటున్నప్పుడు ఇలాంటి అపోహలే అడ్డుకోగలుగుతాయి. చిరకాల స్నేహితుడే కావచ్చు, జీవిత భాగస్వామైనా కావచ్చు, కడుపున పుట్టిన పిల్లలే కావచ్చు, ఎవరైనా సరే మన ఆలోచనల్ని వ్యతిరేకిస్తున్నారంటే మన భావాల్ని తిరస్కరిస్తున్నారన్నట్టే. ఆ మరుక్షణం నుంచి శత్రువుల్లా చూస్తాం. ఆ వ్యక్తి తెలివితేటలు, విద్యార్హతలు, గుర్తింపు ఇవేమి పట్టించుకో. కత్తి దూసినట్లు మాట్లాడతాం. మన కళ్ళకేవో రంగులు కళ్ళద్దాలు పెట్టుకుంటాం. ప్రపంచమంతా ఆ రంగులలోనే ఉందని భ్రమపడతాం. ఆ మాయా మార్గమే సకల సమస్యలకు కారణం. ముందు ఆ భావన తీసేయాలి. ఎదుటి వ్యక్తిని అంతా స్వచ్ఛంగా చూడాలి, చూడగలగాలి. అతని కులం, మతం, చదువు, హోదా, ఆ క్షణంలో ఏది గుర్తుకు రాకూడదు. ఇవన్నీ మనిషిని మనిషిగా చూడాలనే బలహీనతలకు చిహ్నాలు. చక్కటి సూర్యోదయాన్ని, చల్లని సంధ్యా సమయాన్ని, అప్పుడే విచ్చుకున్న లీత గులాబీని ఎంత నిజాయితీగా చూస్తామో అంతే స్వచ్ఛంగా ఎదుటి మనిషిలోని మంచితనాన్ని గుర్తించగలగాలి. ఏ సమస్య పరిష్కారానికి అయినా తొలి అడుగు మనదే కావాలి. అవసరమైతే మళ్ళీ అడుగు మనమే వేయాలి. విజయాన్ని సొంతం చేసుకోవాలి. ఈ విధంగా విజయాన్ని చేరుకునే ప్రయాణంలో లక్ష్యంతో కూడుకున్న ఆలోచనలతో మనసును సవ్య మార్గంలో ఉంచుకుంటూ గెలుపు అనే కీర్తి కిరీటాన్ని సొంతం చేసుకోవడం చాలా సులభతరం అవుతాయి.
1: ఇంతవరకు మీరు యువవాణి కార్యక్రమంలో గెలుపుకు మరో మార్గం నల్లా స్నేహ గారి ప్రసంగం విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. స్టైల్ ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన చిన్నిచరణ్ గీతం, సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
0: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిగ్రీ పీజీ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు పాల్గొంటున్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 190, పర్సనల్ ఆఫీసర్ 60, ఐటీ ఆఫీసర్ 301, లా ఆఫీసర్ 105, రాజభాషా అధికారి 89, మొత్తం 765 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి బీఈ, బీటెక్ లేదా మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి సంబంధిత విభాగాల్లో. అభ్యర్థుల వయసు 20-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IBPS.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 6715 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, కెనరా బ్యాంకులో 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 504, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 161 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 6715 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుండి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IBPS.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ APGENCO లో 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్,

0: సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు AICTE లేదా UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో BE లేదా BTEC డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా తత్సమన డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ AP ట్రాన్స్కోలో డైరెక్ట్ రిక్రూట్ ప్రాతిపదికన వివిధ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏపీ ట్రాన్స్కోలో ఎలక్ట్రికల్ విభాగంలో 167, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగంలో 10 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BE లేదా BTEC సంబంధిత విభాగాల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 20, 2026. ఏపీ ట్రాన్స్కో మరియు ఏపీ జెన్కోలలో ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apvidyutrecruitment.apcfss.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, భారత్, ఇండోనేషియాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇరు దేశాలు ఒకే రకమైన ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం పంచుకుంటున్నాయని చెప్పారు.
1: मैं इस गर्मजोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभवो का हृदय से आभार व्यक्त करता हूं. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है.
0: भारत देशों अभिवृद्धि శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును నమ్ముతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలు, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी के

0: देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है।
1: రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, డిజిటల్ సాంకేతికత, విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో పోటీతత్వం, వృద్ధిని పెంపొందించడానికి పరిశ్రమతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలు అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఈరోజు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ఈ సందర్భంగా భారతదేశ పత్తి ఉత్పాదకత మిషన్ గురించి వారు ఉపరాష్ట్రపతికి వివరించారు. భారతదేశ పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మిషన్ అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి నిర్ణీత కాలపరిమితితో కూడిన ఆమోద విధానాల అవసరం ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అలాగే ఎకరాకు పత్తి దిగుబడిని పెంచడానికి స్పష్టమైన కొలవగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండోనేషియాలో విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ విదేశాల్లో క్యాంపస్ను ఏర్పాటు చేయడం అనేది భారతదేశ జ్ఞాన సంప్రదాయాలను, విద్యా విధానాన్ని ప్రపంచీకరించే దిశగా పడిన ఒక కీలకమైన ముందడుగని మంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ధి చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తారని వివరించారు.
2: 6,300 హెక్టర్ హరిత్ రిచ్ ఢిల్లీ కా ఫేఫడా బన్కర్ ఢిల్లీ కే పర్యావరణ కి సురక్షా కరేగి. 1 కరోడ్ సే అధిక దేశీ పౌధే, 35 లాఖ్ సే జ్యాదా బడే బడే వృక్ష కే పౌధే ఔర్ 65 లాఖ్ అన్య ఝాడియా, బాస్ ఔర్ ఔషధీయ రోపే లగానే కా కామ్ హోగా.
1: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా అధికారులు పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు బహ్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారు చర్చించినట్టు సామాజిక మాధ్యమ పోస్టులో డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ పరిస్థితులపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకుందామన్నారు. కేరళం రాష్ట్రంలో కీలక ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యల అమలు, వాటి పురోగతిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు కేరళం ఆరోగ్యశాఖ మంత్రి కె మురళీధరన్తో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జేపీ

0: నడ్డా అభినందించారు. అలాగే కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతుంటుందని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేయాలని భావిస్తోంది. అంతకుముందు శనివారం మాంచెస్టర్లో జరిగిన 2వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. రాబోయే 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15 దాటి 40 సెకండ్లు. కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో విందాం. పాడి పశు పోషణతో లాభాలు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతురాజుపల్లి గ్రామ రైతు దుక్కిరి గోపాల్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.
5: నమస్కారం అండి దుక్కిరి గోపాల్ గారు.
6: నమస్కారం.

0: చెప్పండి.
1: మీరు ఈ పోతురాజుపల్లి గ్రామంలో పాడి ఉంది కదా మీకు, అంటే ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎంతకాలం నుండి చేస్తున్నారు?
0: 20-30 బర్రెలు ఉన్నాయండి. దాదాపు ఒక 15-18 ఏళ్ళ నుంచి చేస్తున్నా సార్ ఇది. దాని మీద ఏంటంటే డైరీ అనేది చాలా ఇబ్బందులతో కూడుకున్నది. డైరీ ఫామ్ అనేది దాని స్టార్టింగ్ నుంచి ఒడిదొడుపులు ఎదుర్కొంటుంటే ఇన్ని సంవత్సరాలు వస్తున్నాం. కానీ ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా అంటే ఖర్చులు పెరిగినాయి, డైరీ లాభాలు తగ్గినాయి, దాన ఖర్చులు పెరిగి అన్ని పెరిగి దానివల్ల ఏంటంటే రైతు అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక బాటిల్కైనా వాటర్ బాటిల్కైనా దేనికైనా ఒక ఎంఆర్పి రేట్ అనేది ఉంటుంది, కానీ పాలకు మాత్రం ఎంఆర్పి అనేది లేకపోవడం, సరైన రేటు మద్దతు ధర రాకపోవడం రైతులకు చాలా ఇబ్బంది కలిగించేది. దానా ఇదాకు 20 రూపాయలు ఉన్నప్పుడు గదే 80 రూపాయలు లీటర్ ఉన్నది, అదే ఇప్పుడు 35-40 రూపాయలు దానా అయినది గదే 80 రూపాయలు ఉన్నది. దానా ఖర్చులు, జీతవేళ ఖర్చులు, మ్యాన్ పవర్ ఖర్చు పెరుగుతుంది, కానీ లాభాలు మాత్రం పెరగట్లేదు, పాల రేటు మాత్రం పెరగట్లేదు సార్.
1: అంటే మీకు పాల దిగుబడి అంతే ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతున్నాయి.
0: ఖర్చులు పెరుగుతుంది, పాల రేట్ అనేది పెరగట్లేదు,
1: పెరగడం లేదు. దానివల్ల రైతులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటారు. అంటే దాదాపు మీరు 18 సంవత్సరాలకి వెళ్ళి పాడి చేస్తా ఉన్నారు, మరి అప్పుడు ఎన్ని బర్రెలు ఉండేది మీకు, అప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి?
0: అప్పుడు 4-5 బర్రెలు ఉండేయండి సార్. 5-4 బర్రెల నుంచి స్టార్ట్ చేసుకుందాం, క్రమక్రమంగా ఒక్కొక్కటి కొనుక్కోవడం జరిగింది సార్. ఒకేసారి మేము కొనడం వల్ల ఉండేది అంటే మాత్రం అందరిలాగా మేమంతా షెడ్ తీసేసేసి ఈ రోజు మళ్ళీ ఇంకో కూలిపోయిలకు వెళ్ళవలసి వచ్చు, కానీ అలాంటి కాకుండా అంటే క్రమక్రమంగా దాన్ని రొటేషన్ చేసుకుంటూ దాని మీదనే మేము బర్రెలు కొనడం జరిగింది అభివృద్ధి. దాంతోపాటు మేము ఏంటంటే మేము ఇక్కడ లోకల్ సేల్ చేయంగా మిగిలిన పాలతో మా విజయ డైరీకి పోయడం జరుగుతుంది. విజయ డైరీతో మాకు నమ్మకం లాంటిది, కానీ ఒక విజయ డైరీ గవర్నమెంట్ డైరీ ఎంత మంచిదో నేను దాదాపు ఒక 15-16 ఏళ్ళ నుంచి చూస్తున్నా ఉంది. కానీ రైతులకు లాభాలు ఉండాలంటే మాత్రం విజయ డైరీ మంచిది.
1: విజయ డైరీకి ఇస్తే మంచిది లాభాలు, అంటే ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, రైతుకు ఉపయోగపడుతుంది,
0: అందరి
1: ప్రజలకు ఉపయోగపడుతుంది.
0: ప్రజలకు స్వచ్ఛమైన పాలు అనేది విజయ డైరీ నుంచే దొరుకుతుంది ఫస్ట్, రైతు దగ్గర స్వచ్ఛమైన పాలు, ఆ తర్వాత దొరికేది మాత్రం విజయ డైరీ పాలే. 99% దానికి మేము నమ్మచ్చు, ఎందుకంటే విజయ డైరీ అనేది ఒక గవర్నమెంట్ వ్యవస్థ, ఎవరికి లాలుచి చేసి పాలు ఫ్యాడ్ తగ్గియడం ఇలాంటి కెమికల్స్ యాడ్ చేసి వాళ్ళ సొంత లాభాల కోసానికి కాదు కాబట్టి, ప్రభుత్వం ఇది కాబట్టి ఏది ఉన్నా ఒక గైడ్ లైన్స్ ఉంటుంది వాళ్ళకు, ఒక దాని ప్రకారమే విజయ డైరీ అనేది రన్ అవుతుంది. రైతులకు బెటరు, దాంతోపాటు వినియోగదారునికి బెటర్.
1: అదే అయితే ఇప్పుడు మీరు అన్నారండి ఈ మొదట మీరు 4 బర్రెలతోనే ప్రారంభించామన్నారు, అంటే ఈ బర్రెలు అనేది మరి ఎలా తీసుకున్నారు, ఎలాంటి బర్రెలను ఎన్నుకున్నారు మీరు?
0: అంటే గ్రేడెడ్ ముర్రా ఫస్ట్ స్టార్టింగ్ లో గ్రేడెడ్ ముర్రా తీసుకున్నామండి, ఆ తర్వాత బన్నీ గేదెలు కొన్ని, ముర్ర కొన్ని మీద రన్ అయినామండి. దాంతోపాటు కొన్ని ఆవులతో జెర్సీ, హెచ్ఎఫ్, సాయిబాలు అవి ఒకటి ఒక్కటి తీసుకున్నామండి. దావిడితో
1: ఆవులు కూడా తీసుకున్నారు బర్రెలతో పాటు?
0: అవునండి, అవి ఒక 2-3 ఇవి మిగతా 20-30 దాకా ఇవి ఉంటాయి సార్.
1: ఈ బర్రెలు కూడా ఉన్నాయి కదా, ఈనుతా ఉంటాయి, మరి వాటి పిల్లలు కూడా మీకు ఉపయోగపడతా ఉంటాయి?
0: అవును సార్, మేము ఇప్పటి వరకు అదే మా సార్ మా డైరీ ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఏంటంటే మా బర్రెలు ఈనడానికి ఈనాక పిల్లలు మేము అమ్మాం, ఎక్కడికి అమ్మాం, మేమే దాన్ని సాది మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తాం, కానీ మళ్ళీ ఎక్కువ కొనుక్కోవడం మళ్ళీ ఇలాంటివి చాలా తక్కువ చేస్తాం మేము. బయట వాళ్ళు ఏం చేస్తారంటే పాలు వేయగానే ఎండిపోగానే అమ్మేస్తారు, మేము అలా కాకుండా దాన్ని సిమం చేసి దాన్ని మళ్ళీ ఈనడానికి రెడీ చేసుకుంటామండి, అట్లా అమ్మకుండా. దానివల్ల మాకు కొంచెం లాభాలు అనేవి ఉన్నది. బర్రె ఎప్పుడు కానీ కొన్నామంటే మనకు పాలు వేయగానే ఎండిపోకు, పాలు ఇస్తున్నప్పుడే కట్టాలి, చూడి నిలవాలి. చూడి అయితే మనకు ఏంటంటే నెక్స్ట్ తక్కువ టైంలో తక్కువ కాలంలో మళ్ళీ డెలివరీ అవుతుంది, మనకు సెకండ్ టైం వచ్చేది లాభం. ఇప్పుడు వచ్చేది దాన్ని కొన్న కాస్ట్ కూడా రాదు, దాని మళ్ళీ ఈనినప్పుడు మాత్రమే రెండో ఈతకు వచ్చేది మాత్రమే దాని మన లాభం అనేది. అప్పటిదాకా బర్రె మీద లాభం అనేది ఏముండదు, ఒక 1-2 ఇయర్స్ దాకా లాభాలు బర్రె కొన్న రేటు చూస్తే అప్పు తీరాలంటే ఒక 2 ఇయర్స్ పడుతుంది సార్. దాన్ని 2 ఇయర్స్ తర్వాతనే మాత్రం మళ్ళీ ఈ నెల రెండో ఈతకు అప్పుడు మనకు దాని లాభం అనేది వస్తుంది, అంటే మనం కష్టపడ్డానికి లాభం 2 సంవత్సరం నుంచి మొదలవుతుంది.

0: అన్నట్టు. మేమేం చేసంటే దానికి దూడలు కానీ పెంచుకోవడం, దాని టైంలో ఏదో ఒక చిట్టలు చూసుకోవడం, మిల్డర్ మిక్సర్ కానీ నంటల గోళీ డివార్మింగ్ గోళీలు కానీ అన్ని చేసి దూడలను పెంచడం జరిగింది. దాంతోపాటు మా డైరీ ఇంత తొందరగా ఈ రోజు 40-50 బర్రెల దాకా టోటల్గా ఎదగడం జరిగిందండి. ఇప్పుడు దూడలు ఒక 10 ఉంటాయి, మాకు ఆవులు ఒక 5-7 దాకా ఉంటాయి, 30 దాకా బర్రెలు ఉన్నాయండి. అట్లా పెంచుకోవడం జరిగింది. అది కొన్ని కారణాల వల్ల కొన్ని అమ్మినాము, కానీ ఏజ్ బార్ అవ్వడం వల్ల కొన్ని అమ్మడం జరిగింది. మిల్కింగ్ కెపాసిటీతో మార్చుకోవడానికి కొన్ని కాలక్రమంలో మేము మారడం జరిగింది, మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు అప్పుడు 6-7 లీటర్ 8 లీటర్ ఇచ్చేది, ఈ రోజు 10 లీటర్లకు తీసుకొచ్చాం, కొంచెం 12కి వచ్చాం. క్రమక్రమంగా దాన్ని
1: అలాంటి బర్రెలను ఎన్నుకోవడం జరుగుతూ ఉంది.
0: కాలానికి అనుగుణంగా
1: దిగుబడిని ఎక్కువ ఇచ్చేవాడు,
0: కాలానికి అనుగుణంగా దాణా రేటు పెంచడం పెరగడం వల్ల ఇవి దానా కానీ ఏదైనా జీతకాల ఖర్చులు కానీ ఏదన్నా పెరగడం వల్ల దానివల్ల మేము కొన్ని డైరీలతో మార్పులు తీసుకోవడం జరుగుతుంది. పశువులతో తక్కువ క్వాంటిటీ
1: రకం

0: 12కి వచ్చాం. క్రమక్రమంగా దాన్ని
1: అలాంటి బర్రెలను ఎన్నుకోవడం జరుగుతూ ఉంది.
0: కాలానికి అనుగుణంగా
1: దిగుబడిని ఎక్కువ ఇచ్చేవాడు.
0: కాలానికి అనుగుణంగా దానా రేటు పెంచడం పెరగడం వల్ల ఇవి దానా కానీ ఏదైనా జీతకాల ఖర్చులు కానీ ఏదన్నా పెరగడం వల్ల దానివల్ల మేము కొన్ని డైరీలతో మార్పులు తీసుకోవడం జరుగుతుంది. పశువులతో తక్కువ క్వాంటిటీ
1: రకం తెచ్చుకోవడము కొద్దిగా పాల దిగుబడి ఎక్కువ ఇచ్చేవాడిని తీసుకొచ్చడం జరుగుతూ ఉంది.
0: అవును సార్, ఎగ్జాక్ట్లీ అది రైట్ సార్.
1: ఒక బర్రె ఎంత కాలం పాలు ఇస్తుంది మీకు?
0: మాకు అంటే బరాబరి అంటే ఒక 4 మంత్స్ ఇస్తుందండి బర్రె పాలు. మిగతాదంతా ఈ 4 మంత్స్ 3 మంత్స్ తర్వాత క్రమక్రమంగా తగ్గుతూనే ఉంటుందండి. 6, 7, 8 నెలల వరకు క్లోజ్ ఎండింగ్ స్టేజ్. ఏదున్నా 1 లీటర్ 2 లీటర్లు ఇస్తారు సార్ 8 నెలల తర్వాత. ఆ లోపు వరకు మనం ఏ ఉన్న కెపాసిటీ 3 నెలల వరకు IH2 మిల్క్ కెపాసిటీ. ఇక 3 మంత్స్ 4 మంత్స్ పడ్డదంటే క్రమక్రమంగా తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఆ 3 మంత్స్ వరకు మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకుంటే మనకు తక్కువ టైంలో ఎక్కువ లాభాలు అనేది ఉంటుంది.
1: ఈ బర్రెల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బర్రెల ఆరోగ్యం ఉండి మంచి పాలు ఇవ్వాలంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు?
0: అంటే మేము మామూలుగా మిల్టర్ మిక్చర్ అవి వాడతామండి.
1: దానా
0: విషయాలు అంటే మేము అందరిలాగా దానా ఈ బీరు పొట్టు ఈ పామాల్ కేక్ ఇవన్నీ వాడాం. మామూలుగా న్యాచురల్గా ఏంటంటే పెసర పొట్టు, బొబ్బరి పొట్టు, అది పెసర బొబ్బర, ఇంకోటి ఏంటంటే మన గోధుమ పొట్టు, కంది పొట్టు. మేము సాధితంగా ఏంటంటే మిల్లర్ల నుంచి పట్టుకొస్తామండి, పప్పు మిల్లుల నుంచి. ఆ నుంచి డైరెక్ట్ మేము ఈ పప్పు దినుసులు అనేది అంటే చిన్న చిన్న అందులో దూరం ఉంటుంది కదా, అవి తీసుకొచ్చి మేము మక్క మళ్ళీ దీంతో పాటు మక్క అన్నీ మిల్లుల నుంచే తెప్పిస్తాం. మేమన్నీ న్యాచురల్గా వాడటం వల్ల మాకు ఈ పశువులతో పెద్ద ఇబ్బందులు లేవు. ఇబ్బందులు లేకుంటేనే మేము ఇప్పటి వరకు కొనసాగాను. ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఏదైనా సాధితమైన మన ప్రకృతి నుంచి వచ్చిన లాభకరం ఉంటది. రైతుకు నష్టం ఉంటది, ఒక 2 రూపాయలు లాస్. దానికి దీనికి వ్యత్యాసం దాన ఖర్చులు
1: తగ్గిస్తుంది.
0: పశువు ఆరోగ్యంగా ఉంటది, ఎక్కువ కాలం మన్ని పాలిస్తారు.
1: ప్రధానంగా ఇన్ని సంవత్సరాలు మీరు పాడి చేస్తా ఉన్నారు, ఈ పశువులలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉంటారు మీరు ఎక్కువగా ఇక్కడ?
0: ఎక్కువ శాతం అంటే ఈ సమస్యలు అంటే మనం
1: అంటే ఆరోగ్యపరంగా కానీ వాటికి
0: ఓన్లీ ఇలాంటి ఎక్కువ శాతం మాకు అయితే జ్వరాలు తప్పించి ఎక్కువ ఏమి ఉండదండి. ఎందుకంటే మేము దానా అనేది మేము న్యాచురల్గా ఇస్తాం కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మేము ఎక్కువ ఈ మెడిసిన్స్ ఎక్కువ వాడడం, అది మిల్టర్ మిక్చర్, కాల్షియం అని అవి కానీ ఓరల్. మేమేం చేస్తామంటే ఆవాల నూనె అనేది ఉంటుంది, బెల్లం, ఆవాల నూనె మంత్లీ 2 టైమ్స్ ఇస్తాం. 1 కేజీ పర్ కేజీ అది ఆవాల నూనె 250 రూపీస్ పడుతుంది మాకు. ఒక బర్రెకి ఏంటంటే 1 మంత్కి ఒకసారి 1 లీటర్ ఇస్తాం. బెల్లం ఉన్నాయి దాంతోపాటు ఇది.
1: దానివల్ల లాభం ఏంటిది బర్రెకు?
0: ఐరన్ కానీ కాల్షియం కానీ
1: ఇవన్నీ అందుతాయి.
0: దానివల్ల ఈ బెల్లం ఉన్నాయి, దాని ఆవాల నూనె వల్ల మనకు పశువు సరైన అంటే
1: పోషణ
0: బలమైన పోషకాలు ఐరన్ ఇవన్నీ అందడం వల్ల ఏంటంటే మిల్క్ అనేది తగ్గదు. ఈ అన్ని కెమికల్స్ వాడడం వల్ల ఏంటంటే మనకు పాలు ఎక్కే టైంలో పెరుగుతాయి, కానీ దానికి తగ్గట్టు కదుగుతా అనారోగ్యంగా పశువులు అనారోగ్యంగా గురి అయ్యే
1: అవకాశాలు ఉంటాయి.
0: గురి అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.
1: మీరు సహజ సిద్ధమైన వాటితోనే మీరు దానికి బలాన్ని చేకూర్చుకుంటాం.
0: మేము దాన్ని ఏంటంటే ఒక సరైన పద్ధతి ప్రకారం చేస్తాం. దానివల్ల మాకు పశువులకు ఎక్కువ వ్యాధులు రావడం అలాంటి సమస్యలు మాకు తక్కువ. ఎక్కువ లాస్ట్ ఎక్కువ అంటే పొరుగు వాపు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనదే. దానివల్ల మేము 18 సంవత్సరాల నుంచి ఒక 3 పశువులు కోల్పోవడం జరిగింది. రొమ్ము
1: వాపు వల్ల
0: 3 పశువులు మాత్రం కోల్పోవడం జరిగింది. అర్జుతో దాని 80% ఏంటంటే కొన్ని మనం ఎంత అడ్జస్ట్ చేసినా కొన్నిటికి అది కాదు అనుకున్న వాటికి మనం ఏం చేయలేకపోతున్నాం.
1: పశువులు ఇన్ని ఉన్నాయి కదా, వీటికి వ్యాక్సిన్స్ ఏమని వేపిస్తూ ఉంటారా? ఎలా వేపిస్తూ ఉంటారు?
0: వ్యాక్సిన్ అంటే 6 మంత్స్కి ఒకసారి గాలి టీకా అనేసి గవర్నమెంట్ వాళ్ళు వస్తారు వేస్తారు.
1: అదే మీరు కూడా క్యాలెండర్ మెయింటైన్ చేస్తారా? ఎట్లా చూసుకుంటూ ఉంటారు అంటే ఒక్కొక్క పశువు ఒక్కొక్క
0: అన్నిటికీ అది గాలి టీకాలు అనేది అన్నిటికీ ఇవ్వాల్సింది. 3 మంత్స్
1: వయసును బట్టి కూడా మారుతా ఉంటాయి.
0: వయసు అంటే ఒక 3 మంత్స్ 6 మంత్స్ 3 మంత్స్ అబో ఉన్న వాటికి ఆడి నుంచి మొదలై పెద్ద వాటి కాడి వరకు దేనికైనా వేయవచ్చు. 6 మంత్స్ ఒకసారి గవర్నమెంట్ వేపిస్తుంది.
1: అంటే ఉచితంగా

0: విస్తంగానే ఇస్తుంది.
1: పశువులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవి ఆరోగ్యంగా ఉండాలంటే? అంటే దానికి షెడ్ ఏమైనా వేయాలా, లేకపోతే
0: షెడ్ ఉండాలి?
1: ఎలాంటి షెడ్ వేయాలి, ఎలా ఉండాలి?
0: రేకుల షెడ్ వేసుకోవచ్చు అండి. రేకుల షెడ్ కానీ, మనం రేకుల షెడ్ అంటే మళ్ళీ ఐరన్ వేయద్దు, సిమెంట్ రేకులు వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అదే ఐరన్ కూల్ రేకులు అది ఇదని ఉంటుంది కానీ, ఏ రేకులు వేసినా అది టెంపరేచర్ బాగా తీసుకొని పశువు డ్రై అయ్యి పాలకు మిల్క్ కెపాసిటీతో తగ్గడం జరుగుతుంది. ఆ సమస్యలు ఎదుర్కోవాలంటే మనం కట్టేసే అది మనం పశువులను వేసే షెడ్ విధానంలో చూస్తే కొన్ని మార్పులు అనేది ఖచ్చితంగా ఉండాలి.
1: అంటే ఇప్పుడు కాలాన్ని బట్టి కూడా పశువులకు జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు మీరు?
0: అవునండి, కాలాన్ని బట్టి వస్తాను. మీరు అడిగిన క్వశ్చన్ ఇది బాగా ఇంపార్టెంట్ అని క్వశ్చన్. కాలానికి అనుకూలంగా మనం, కాలం మారుతుంది కాబట్టి దాంతో పాటు మనం పశువుకు మెయింటెనెన్స్ అనేది మార్చాలి. మేము 300 రోజులు ఒకే రోజు చేస్తానంటే అది మిల్కింగ్ ఉండదు, పశువుతో ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సమ్మర్ వస్తుందంటే కొంచెం మనం చల్లని ప్రదేశాలు ఎక్కువ, వాటర్లో వాటర్ కొట్టడం, ఒక 3 టైమ్స్ ఒకసారి చేయడం, 3 టైమ్స్ వాటర్ వేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే సమ్మర్లో మనం మిల్కింగ్ కెపాసిటీ తగ్గదు, పశువుతో ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలం వస్తే మనం వాటర్ తీసుకోదు, అది చలికి వాటర్ తాగడం ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే మనం దానికి అడిషనల్గా మనం సాల్ట్ వేయడం, వాటర్లో కానీ దానాలో కానీ ధూపాన్ని పెంచి మనం వాటర్ సకాలం తీసుకోవడానికి చలికాలంలో కొన్ని ఉండాలి. వర్షాకాలం మనకు వర్షాలు ఏకదాటిగా పడుతుంది, పశువు గాసం దొరకదు, పశు గాసం మనకు కొరత ఉంటుంది వర్షాకాలం. దానివల్ల ఏంటంటే మనం ఎండుగడ్డి వేయడం వల్ల తగ్గుతుంది. కానీ దానికి ఏం చేయాలంటే మనం పచ్చిగడ్డిని స్టోరేజ్ అంటే శైలజ లాంటిది స్టోరేజ్ చేసుకొని దాన్ని మనం చేసుకోవడం జరిగితే 350 రోజులు ఒక తీరుగానే మనకు మిల్కింగ్ కెపాసిటీ ఉంటుంది.
1: అంటే పచ్చి రొట్టెలు కూడా వాడుతూ ఉండాలి వాటి?
0: ఖచ్చితంగా పచ్చి రొట్టె అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది ఏ కాలమైనా పచ్చి రొట్టె అనేది కావాలి. పశువు పచ్చి రొట్టె ఎందుకంటే పాల వెన్న శాతం కన్నా ఎల్లారు, ఎల్లారు అని ఉంటుంది దాని యొక్క స్వభావం. అది మన ఫ్యాట్ ఎంత ఉందని కానీ ఎల్లారి తక్కువ ఉండడం వల్ల ఏంటంటే పెరుగుతో తోడుకోకపోవడం జరుగుతుంది. పచ్చి రొట్టె ఉండడం వల్ల ఏమైందంటే పెరుగు తోడుకోవడానికి సహకరిస్తుంది. అది అంటే వరిగడ్డి ఎండుగడ్డి వేస్తే ఫ్యాట్ వస్తుంది అంటారు, కానీ ఫ్యాట్ రావడమే కాదు, పచ్చి రొట్టె ఉండడం వల్ల ఏమైందంటే ఎల్లారి వస్తుంది. అది ఈక్వల్ బ్యాలెన్సింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు పెరుగు కానీ పాలకు తాగడానికి కానీ మనకు బాగుంటుంది,
1: ప్రోటీన్ ఉంటుంది.
0: దాని అందుకే పచ్చి రొట్టె అనేది ఖచ్చితంగా ఉండడం 100% పక్క. దిగుబడి చూస్తే పచ్చి రొట్టె వల్లనే ఉంటుంది, డ్రై ఎండుగడ్డి వల్ల ఉండదు. ఏదో తినడానికి మాత్రమే పనిచేస్తుంది, కడుపు నింపుకోవడానికి, మిల్కింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి మాత్రం
1: పచ్చి రొట్టె బాగా వేయాలి.
0: పచ్చిగడ్డి ఖచ్చితంగా వాడడం ఉండాలి.
1: ఇప్పుడు మీకు ఇన్ని బర్రెలు ఉన్నాయి కదా, ఎన్ని లీటర్ల పాలు వస్తాను ఉత్పాదకత?
0: మాకు ఇప్పుడు అంటే మాకు అన్ని ఒకసారి అయ్యాయి, 150 లీటర్స్ వస్తాయి డేది. మళ్ళా ఒకటి ఎండిపోతుంటే ఒకటి ఈనడం జరుగుతుంది. మాకు సర్కిల్ లాగా ఉంటుంది, ఒకటేసారి అన్ని ఈనాయి, ఒకటేసారి మన అన్ని ఎండిపో, ఒకదానికి ఒకటి ఈనుంటుంది, ఒకదానికి ఒకటి ఎండిపోతుంది. మాకు సర్కిల్ లాగా అంటే ఒక మనం గీత గీసుకొని ఒక రౌండ్ ఎట్లా తిరుగుతుందాము, ఓ చైర్స్ లాగా ఆటలాగా మాకు పశువులను అట్లా మేము సర్కిల్లో ఈనడానికి రెడీ చేస్తాం. అంటే ఎప్పుడు ఏ బరైన పశువు కట్టిస్తే ఏ కాలంలో ఈనుతుంది అనేది మనం ఒక క్యాలిక్యులేషన్
1: చేసుకుంటాం.
0: దాన్ని సకాలం కట్టియడం, అది ఈనే టైం ఇలాంటి ఏ సమయంలో ఈనది మేమే నిర్ణయం చేసుకుంటాం. మేము అనుకున్న దానికి ఒక నెల వెనక ముందు కావచ్చు,
1: కానీ పాల దిగుబడి తగ్గకుండా చూసుకుంటారు. మొత్తంలో పాల దిగుబడి వచ్చే విధంగా ప్రణాళిక చేసుకుంటారు.
0: అది
1: అంటే ఏ బరకు ఎప్పుడు కట్టేయాలి, ఎప్పుడు ఈనాలి అనేది కూడా
0: అది మా చేతిలో ఉంటది. కానీ కొన్నిసార్లు మన చేతిలో ఉండదు కాలం,
1: మన ప్రయత్నం చేస్తాం దాన్ని
0: ప్లాన్ చేస్తాం. కానీ 80% మీ అనుకున్న రిజల్టే వస్తుంది, 20% ఒక్కోసారి ఉండదు, మనం అనుకున్న సిచ్యువేషన్ కి ఉండదు.
1: చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.
2: ఇంతవరకు మీరు కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశు పోషణతో లాభాలు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతురాజుపల్లి గ్రామ రైతు దుక్కిరి గోపాల్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్న

0: రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
1: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
0: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం పత్తి మరియు మిరప సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం రైతు మల్లారెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.
3: నమస్కారం, మల్లారెడ్డి వీరారెడ్డి గారు. ఈ జోగాయపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా, ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు మీరు?
4: మేము ఎండాకాలం అంతా దుక్కులు చేసుకొని అన్ని విధాల ఏ పంటలకైనా దుక్కులు బాగా చేసుకుంటాం. దుక్కులు బాగా చేసుకున్న తర్వాత పత్తి పెట్టుకునేది జూన్ తొలకరి వర్షాలప్పుడు, జూన్ ఫస్ట్ వీక్లో పత్తి గింజలు పెట్టుకుంటాం. తర్వాత సీజన్కి వచ్చేసరికి మిర్చి నారు పోసుకునే టైంలో కొంచెం ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నా కూడా మేము వాటిని కాపాడుకోవడం కొరకు పరదలు కప్పుకొని వాటిని నార్లు కాపాడుకోవడం కొంచెం క్రమశిక్షణగా వాడుకుంటాం.
3: పత్తి అన్నారు, పత్తిని ఎట్లా సాగు చేసుకుంటారు మీరు? దుక్కిని ఎట్లా చేసుకుంటారు బలంగా?
4: దుక్కి ఇప్పుడు ఏప్రిల్ మే నెల, ఇప్పుడు ఈ నెలలో దుక్కులు బాగా చేసుకుంటారు. దుక్కులు బాగా చేసుకున్నప్పుడు ఏమిటంటే నా జూన్ ఫస్ట్ వీక్ కా నుంచి అంటే నీళ్లు ఉన్నోళ్ళు ఫస్ట్ వీక్లో పెట్టుకుంటారు, నీళ్ళు మాత్రం వర్షం పడ్డంగా పెట్టుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతానంటే తడిపొడి కానీ చినుకులు పడ్డానికి ఏమవుతుందంటే కొన్ని గింజలు మొలుతానే, కొన్ని గింజలు మొలతలేవు. అట్లా కూడా చాలా మంది రైతులు నష్టపోతారు.
3: పత్తి మొలక దశలో మీకు చీడపీడలు ఆశిస్తూ ఉంటాయా?
4: ఏ గింజలు పెట్టాం మొలిచిన తర్వాత మొలిచిన మొలకలు బయటపడతాయి, మొలవని అంత పోయినట్టు లెక్క. పొగుంటలు పెట్టుకుంటాం కానీ పొగుంటలు వాడితో రావు, అవి మొలుస్తాయి తప్ప వాటంత ఇల్డింగ్ రాదు, వాటన్ని కాయలు కాయాలి.
3: ఈ పత్తి గింజ అంటే అచ్చుతోలు పెట్టుకుంటారా?
4: అచ్చుతోలు పెట్టుకుంటాం.
3: ఎట్లా ఉంటాయి?
4: మూడు ఫీట్ల అచ్చు పెడతాం.
3: మూడు ఫీట్ల అచ్చు,
4: మూడు ఫీట్ల అచ్చు. ఇంతకు ముందు రెండు పక్కల మూడు ఫీట్లు పెట్టేది, కొన్ని సంవత్సరాలు ఇట్లా వన్ సైడే మూడు ఫీట్లు పెట్టి ఒక సైడ్ ఫీట్కో ముక్క పోటుకో ముక్క ఒక సైడే పెట్టేది అలవాటైంది. అలవాటు అయినా కూడా చెట్లు ఎక్కువ పడి కొంచెం దిగుబడి ఎక్కువ ఆలోచనతో ఇట్లా పోయి కొన్ని రోజులు చేసినాం. కానీ గులాబీ రంగు పురుగు వచ్చిన తర్వాత అట్లా కూడా రైతుకు ఎల్లింగ్ ఏం రాలే, మొత్తలేదు.
3: అంటే దీంట్లో కలుపు నివారణ ఎట్లా చేసుకుంటారు?
4: కలుపు నివారణ అనేది ఇక వన్ సైడ్ గొర్రగుంట తోలుకోవడం జరుగుతుంది. మన సాలల్లో ఉన్న గడ్డి కలుపు మొక్కలను కలుపు తీపిస్తాం. ఈ గడ్డి మందులు కూడా ఇప్పుడు ఈ పత్తి మొక్కలలో గడ్డి మందు కొట్టాలంటే గడ్డి మందు కొడితే పత్తి మొక్కలు కూడా చనిపోతాయి. అందుకని ఆ గడ్డి మందు కూడా పత్తి మొక్కలలో స్ప్రే
3: చేస్తాం. అంటే ఎరువుల యాజమాన్యం ఎట్లా చేస్తాం? ఎరువులు ఎట్లా వాడుకుంటా ఉంటారు పత్తి చెట్లని?
4: ఏ కాంప్లెక్స్ ఒక రెండు సార్లు మూడు సార్లు కాంప్లెక్స్ ఇస్తాం.
3: అంటే పూత బాగా రావంటే ఏం చేస్తారు మీరు? పూత
4: పొటాషు వాడతాం, పొటాషు డిఏపి 20-20 TSS-15 ఇది అవేవి వాడతాం. యూరియా మిక్స్ కాయ బలంగా రావాలి అంటే ఫస్ట్ అసలు సీడ్ను ఫస్ట్ మంచి సీడ్ను ఎంచుకోవడం మొదటి ప్రథమం.
3: పత్తి దిగుబడి ఎంత వస్తుంది?
4: ఒకప్పుడు 25 క్వింటాల్ దిగుబడి వచ్చింది, మీది 5 క్వింటాల్ వస్తుంది. ఇప్పుడు 5 క్వింటాల్ వస్తుంది,
3: 5 క్వింటాల్ దాకా.
4: అందుకనే పత్తి మీద మోజు ప్రతి రైతుకు తగ్గిపోయింది. పత్తి పెట్టడం కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమిని ఖాళీ ఉంచుకొని ఒక్కటే క్రాప్ మక్కువ వేసుకొని ఇక నిమ్మలంగా ఉండడానికి ఏందనే విషయానికి వచ్చాను. ప్రతి
3: శ్రమ ఖర్చు దెబ్బతుంది,
4: ఖర్చు అవుతుంది, పెట్టుబడి అవుతుంది, శ్రమ అవుతుంది, ఆగమాగం అవుతాను ఇంటిల్లు పాది.
3: మీ పత్తితో పాటు మిర్చి కూడా అన్నారు కదా, మిర్చి ఎట్లా సాగు చేసుకుంటారు?
4: మిర్చి మిర్చి విషయానికి వస్తే
3: మిరప నారు
4: ఇప్పుడు మే అయిపోయిందా, జూన్ జూలైలో

0: సరే పెడతారు మీరు
1: జూన్
0: కూడా.
1: జూలై జూలై జూన్ జూలైలో నారు పోసుకుంటాం, ఆగస్టులో మిర్చి నాటేస్తాం,
0: నారు నాట్లు పెట్టుకుంటారు మళ్ళీ
1: నాటేస్తాం. ఎకరానికి ఒక 10 ప్యాకెట్లు సరిపోవాలి నారు వస్తే. రైతు ఎకరానికి ఒక 15 ప్యాకెట్లు పోసుకుంటాడు.
0: కొద్దిగా ఎక్కువ పోసుకుంటారు,
1: ఎక్కువ పోసుకుంటాం ఎందుకంటే తక్కువ పడుతుంది. 15 ప్యాకెట్లు పోసుకుంటే దాని మిగులుతుంది, పోగుంటలకో దాని కొద్దిగా ఇంకా సరిపోతుంది, సరిపోతుంది. సరిపోయిందంటే పక్క రైతుకు సాయం చేస్తారు. అట్లా ఆగస్టులో నాటేసుకుంటాం.
0: అంటే ఈ మిరపలో కూడా అభివృద్ధి జరగాలంటే మీరు ఏం చేసుకుంటారు, ఎట్లాంటి పద్ధతులు వాడతారు, పశువుల ఎరువులు వాడుతూ ఉంటారా?
1: అయితే ఒక 20 ఏళ్ళ వెనక పోతే ప్రతి ఇంటికి ఒక 10-20 పశువులు ఉండేది. ఆ 10-20 పశువుల పేడ ఆ ఎరువును ఏదైతే 1 ఎకరం 2 ఎకరాల్లో తోట పెట్టుకునే రైతు ఈ ఎరువును 2 ఎకరాలకే నేర్పుకునేది, పోసుకొని మంచిగా నేర్పుకొని ప్రతి అంగుళం కూడా పెంటను నేర్పుకొని ఎరువును నేర్పుకొని దాన్ని మంచిగా కలియదున్ని ఆడికి తోట పెట్టుకొని దాన్ని కంట్లే పెట్టుకొని కంటి పాప లెక్క చూసుకొని దాని తోటలు మిరప తోట అంటే తొట్టెల పాప లెక్క చూసుకున్నారు. అట్లా చూసుకునే రైతులు అట్లా చేసిండ్రు, అట్లా చూసుకున్నారు ఇంకా ఆ రోజులు అవి. ఇప్పుడు ప్రతి పంటకు పిండి బస్తాలు తెచ్చి ఏత్తే తప్ప వేరే గత్యంతరం లేదు. పెంట తోలుకుంటే ఒక భూమిలో పెంట తోలితే 3 సంవత్సరాలు పనిచేస్తుంది, 1/1 3 సంవత్సరాలు దాన్ని ప్రభావం చూపిస్తుంది, రైతు తెలుసు. కానీ చేతలు లేరు, ఎవరు చేతలు లేరు, వాళ్ళు దాపుతా లేరు వాటిని. అట్లా కనుమరుగైపోయింది. ఇత్తనాలు ఎంచుకోవడంలో ఫస్ట్ తప్పు చేస్తాను. ఇత్తనాలను ఎంచుకోవడంలో తప్పు చేసినప్పుడు అది వాళ్ళు ఆ రైతు ఎంత చేసినా కష్టమే,
0: దిగుబడి రాదు,
1: దిగుబడి రాదు. ఇక ఏమన్నది పక్క రైతు చేస్తాడు, చేస్తాడు నేను చేస్తాడు, వాళ్ళు చేస్తాడు నేను చేస్తాను. కానీ వాళ్ళు పెట్టిన ఇత్తనం మనం పెట్టలేదనే గుర్తుకు రాదు. అక్కడ పెద్ద తప్పు, ఇత్తనం కాడ పెద్ద తప్పు చేస్తాం రైతు. ఏదున్నా కూడా మనం పెట్టే సాయిల్ ఎటువంటిది, మన భూమికి ఏ ఇత్తనం అయితే సూటబుల్ అవుతుంది అనేది ఫస్ట్ అది చేసుకున్న తర్వాతనే ఇత్తనాన్ని ఎంచుకోవాలి.
0: మిరప ఎంత దిగుబడి వస్తుంది నీకు?
1: ఇక్కడ ఎకరానికి 40 క్వింటాలు పండించింది ఇంతకు ముందు.
0: ఇప్పుడు ఎంత వస్తుంది?
1: ఇప్పుడు 25-30, 25 నుంచి 30
0: క్వింటాలు వస్తుంది మిరప. ఈ వచ్చిన మిరపని ఎక్కడే విక్రయించుకుంటా ఉంటారు?
1: వరంగల్ ఏనుమంగళం
0: మార్కెట్. నిల్వ చేస్తూ ఉంటారా?
1: కొన్ని సందర్భాలల్లో అంటే రేటు డౌన్ అయినప్పుడు వాళ్ళంతా సిండికేట్ అయ్యి కాదన్నప్పుడు మేము కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తాం.
0: నిల్వ చేసి రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటా ఉంటాం.
1: నేను ఇప్పుడు 2 సంవత్సరాల కింద మిర్చి కూడా నేను కోల్డ్లో పెట్టి ఉంచు. ఇప్పుడు కూడా కోల్డ్లో ఉన్నది. కాకపోతే ఏంటంటే వాళ్ళంతా
0: ఎంత ఖర్చు వస్తుంది నీకు?
1: మాకు బస్తాకు 250 రూపాయలు ఒక ఒక క్రాప్ ఒక అంటే ఒక సంవత్సరానికి
0: ఒక బస్తా 250 రూపాయలు కట్టాలి మీరు
1: సంవత్సరానికి. అట్లా మళ్ళీ సంవత్సరం కాదు
0: కానీ లోపల రేట్ వస్తాం అమ్మేసుకుంటారు,
1: రేట్ వస్తే అమ్మేచ్చు.
0: సరే మంచిదండి, చాలా మంచిది, ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి మరియు మిరప సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం రైతు మల్లారెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.

ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం కావస్తుంది 7:45. ఇప్పుడు విందాం వికసిత్ భారత్ కార్యక్రమం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: మహోన్నతమైన సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు నిలయం మన భారతదేశం. 2047 నాటికి భారత్ను సర్వతోముఖాభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సుదీర్ఘ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, సంస్కరణలు చేపడుతోంది. ఆర్థిక పురోగతి, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక విప్లవాలతో పాటు పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన గాలి, సమృద్ధిగా కురిసే వర్షాలు, పచ్చని ప్రకృతితో వికసించే సుఖశాంతుల హరిత భారతాన్ని ఆవిష్కరించడమే భారత ప్రభుత్వ ధ్యేయం. అందుకే ప్రతి ఏటా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేకంగా వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తును పచ్చదనంతో నింపే ఒక పవిత్ర యజ్ఞం. ఛాయామావహంతి కుర్వంతి చాన్యం తపంతి స్వయం, ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షాలు తాము ఎండతాపాన్ని భరిస్తూ ఇతరులకు మాత్రం చల్లని నీడనిస్తాయి. ఇతరుల ఆకలి తీర్చడానికి మధురమైన ఫలాలను అందించే చెట్లు స్వార్థం లేని సత్పురుషుల వంటివి అని దీని అర్థం. ప్రస్తుత ఆధునిక కాలంలో భూతాపం, అకాల వర్షాలు, తుఫానులు, కాలుష్యం వంటి సవాళ్లు మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే మన వనాలను మనం తప్పక కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలకు అడవులు రక్షణ కవచం లాంటివి. అడవుల పెంపకం అనేది కేవలం చెట్లను నాటడం మాత్రమే కాదు, అది రాబోయే తరాల మనుగడకు పునాది వేయడం. వికసిత్ భారత్ హరిత లక్ష్యాలను సాధించడంలో, ఈ వనమహోత్సవాన్ని విజయవంతం చేయడంలో జిల్లా అటవీ శాఖ క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జిల్లా అటవీ శాఖ అధికారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల క్షేత్రస్థాయి అమలుతో పాటు వనమహోత్సవ వారోత్సవాల్లో భాగంగా సమగ్ర ప్రణాళికతో మొక్కల పంపిణీ, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, పాఠశాలలకు, పంచాయతీలకు ఉచితంగా నాణ్యమైన దేశవాళీ మొక్కలను సరఫరా చేయడం, గ్రామాల్లోని వన సంరక్షణ సమితులకు శిక్షణ ఇచ్చి అడవుల రక్షణలో స్థానిక గిరిజనులను, ప్రజలను భాగస్వామ్యం చేయడం, జియో ట్యాగింగ్ ద్వారా నాటిన ప్రతి మొక్క మనుగడను ట్రాక్ చేయడం

0: చేయడం, ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. వృక్షోరక్షతి రక్షిత అనే సూక్తిని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై అనేక పథకాలు, చర్యలు చేపడుతోంది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు గారి ద్వారా.
1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా 2047 సంవత్సరం నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని 50% వరకు సాధించాలని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ గౌరవ అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను, రాష్ట్ర ప్రాయోజిత పథకాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గాను 2030 నాటికి 37% వరకు అటవీ ప్రాంతము మరియు చెట్లు పెరిగే ప్రాంతం రెండు కలిపి గ్రీన్ కవర్ అంటాము. ఈ గ్రీన్ కవర్ ని 37% కు 2030 నాటికల్లా సాధించాలని లక్ష్యాన్ని అటవీ శాఖకు నిర్దేశించడం జరిగింది. ఈ లక్ష్య సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున చేపడుతూ అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ప్రధానంగా చెప్పవలసింది నగరవన యోజన. ఈ నగరవన యోజన ప్రధాన లక్ష్యము నగర ప్రాంతాల్లో అంటే అర్బన్ స్పేసెస్ లో గ్రీన్ లంగ్ స్పేసెస్ ను తయారు చేయడం, అంటే నగరాల్లో వనాలను ఏర్పాటు చేయడము. ఆ వనాల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగర ప్రాంత ప్రజలకు వినోదంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశం. తదనుగుణంగా అనేక జిల్లాల్లో అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ లో నగరవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త నగరవనాలు కూడా ఏర్పాటు చేసేదానికి ప్రపోజల్స్ ను పంపించడం జరిగింది. తర్వాత పథకం మిస్తి. ఇది సువిశాలమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తీర ప్రాంతము, అంటే దాదాపు 900 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడాడవులను సంరక్షించడము, అదే విధంగా పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడంతో పాటు తీర ప్రాంత ప్రజలకు తుఫాన్ల నుంచి రక్షణ కూడా కల్పించడం దీని ప్రధాన ఉద్దేశము. ఈ దిశగానే గౌరవ అటవీ శాఖ మంత్రి గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా అయితే చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉందో అదే విధంగా తీర ప్రాంతానికి సమాంతరంగా మడాడవులను పెంపొందించడం ద్వారా మనకు ఒక గ్రీన్ వాల్ ను సాధించాలని చెప్పని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా అటవీ శాఖ ఉన్నటువంటి మడాడవులను పరిరక్షించడము, అదే విధంగా మడాడవుల నర్సరీని ఏర్పాటు చేయడం ద్వారా గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకంలో చెప్పుకోవాల్సింది గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ గుర్తించి అక్కడ వనీకరణ కార్యక్రమాలు అనేది చేపట్టడం ద్వారా అటవీ విస్తరణ కూడా పెంపొందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర అటవీ శాఖ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇక ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కేంద్ర ప్రాయోజిత పథకము. ఏనుగులు విరివిగా సంచరించే రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ఏనుగుల యొక్క పరిరక్షణ దిశగా చేపట్టే కార్యక్రమాలు, అదే విధంగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషి మరియు ఏనుగులు వీటి మధ్య సంఘర్షణను నివారించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. టైమ్లీ కంపెన్సేషన్ పే చేయడము, అదే విధంగా ఏనుగులకు అడవుల్లో నీరు మరియు ఫాడర్ యొక్క అవసరాలను తీర్చడం ద్వారా అవి విలేజెస్ లోకి రాకుండా నిరోధించడము, మ్యాన్ ఎనిమల్ కో ఎగ్జిస్టెన్స్ ను పెంపొందించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రాజెక్ట్ టైగర్ ను రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, ఆ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల, మార్కాపురం జిల్లాల్లో ఈ పులులకు సంరక్షణ చర్యలను చేపట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇక్కడ బేస్ క్యాంపులు అనేది లోకల్ గా ఉన్నటువంటి చెంచు ట్రైబల్స్ ని తీసుకొని అటవీ శాఖ అవుట్ సోర్స్ ఎంగేజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళతో బేస్ క్యాంపులు అనేది నిర్వహించి వాటి ద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాము. వాటి యొక్క కదలికలను గుర్తించడము ఎప్పటికప్పుడు, తద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల నిర్వహణ అనేది మనకు సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ అడవుల్లో వీటికి నీటి లభ్యత, కావలసిన ప్రే ప్రిడేటర్ రేషియోని మెయింటైన్ చేయడం ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల యొక్క సంఖ్య పెరిగేందుకు గాను అటవీ శాఖ చర్యలు చేపడుతుంది. ఎర్రచందనము సహజసిద్ధంగా విస్తృతంగా లభించే రాయలసీమ జిల్లాల్లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ స్కీమ్ ద్వారా అటవీ శాఖకు నిధులను కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా ఎర్రచందనం అడవుల యొక్క పరిరక్షణ, అదేవిధంగా వనీకరణ కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు అటవీ శాఖ నాణ్యమైన వివిధ అటవీ మరియు పండ్ల జాతి మొక్కలను అటవీ నర్సరీలో పెంచి ప్రజలకు పెద్ద ఎత్తున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ క్యాంపస్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున వనీకరణ కార్యక్రమాలు, భూగర్భ జలాల పెంపుదల, వన్యప్రాణి సంరక్షణ చేపట్టడం జరుగుతుంది. ఇక రాష్ట్ర

0: ప్రభుత్వము గౌరవ అటవీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణ అభివృద్ధి దిశగా అనేక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పేర్కొనవలసింది సీడ్ బాల్ డిస్పర్సల్, అంటే విత్తన గొంతులు తయారీ చల్లడము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2026 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన గొంతులను తయారీ మరియు వాటి డిస్పర్సల్ కార్యక్రమాన్ని చల్లే కార్యక్రమాన్ని గౌరవ అటవీ శాఖ మంత్రులు ప్రారంభించడం జరిగింది. గతానికంటే భిన్నంగా చాలా విస్తృత స్థాయిలో వీటిని చల్లడం ద్వారా డ్రోన్ల సహాయంతో అదేవిధంగా మనుషుల సహాయంతో అక్కడ పచ్చదనం పంపొందించడం అనేది ఈ సీడ్ బాల్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశము. మనకున్న వర్షాల యొక్క లభ్యతను కూడా చూసుకొని ఈ సీజన్ లో 2026-27 మాన్సూన్ సీజన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన గొంతులను తయారు అయితే చేయడం జరిగింది. వాటిని అటవీ ప్రాంతాల్లో మరియు అటవీకి బయట ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మనకి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో చల్లడం జరుగుతుంది. ఈ 2.5 కోట్ల విత్తన గొంతులు అంత స్థానిక జాతులకు సంబంధించినవి, ఇటువంటి విదేశీ జాతులను మనం అటవీ శాఖ నిర్దేశించుకోలేదు. స్థానిక జాతులను విత్తనాలను తీసుకొని వాటిని సీడ్ బాల్స్ గా మనం మార్చుకొని ఈ సీజన్ లో మనం ఖాళీ ప్రదేశాల్లో అటవీ ప్రాంతాల్లో మరియు అటవీ బయట ప్రాంతాల్లో కూడా చల్లడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో మనిషి జంతువుల మధ్య సంఘర్షణ అనగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ను నివారించడము, నిరోధించడము, నిర్వహించడము ఈ మూడు ప్రధాన లక్ష్యాలను సాధించే దిశగా, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా వ్యవస్థాగత ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనికి హనుమాన్ అనే పేరు మనము పెట్టడం జరిగింది. ఈ హనుమాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ లను ఎక్కడెక్కడైతే మనము మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ ఏరియాలను, ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా వెంటనే ఏవైనా అక్రూర జంతువులు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు కానీ లేదంటే పాములు, కోతలు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి గాను ఈ హనుమాన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించడం జరిగింది. ఇక పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా పెంపొందించడము, వాళ్ళకి పర్యావరణం గురించిన స్పృహను పెంపొందించే దిశగా ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ను మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణ హిత టూరిజం ప్రధాన లక్ష్యంగా ఎకో టూరిజం సైట్స్ ను, సిబిఐటి సెంటర్స్ ను ఏర్పాటు చేసి వినోదంతో కూడిన పర్యావరణ పరిరక్షణ స్పృహను పెంపొందించే దిశగా అనేక ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ప్రారంభించడం జరిగింది. వీటి సంఖ్యను కూడా పెంపొందించక గాను కార్యాచరణ రూపొందించడం జరిగింది. అదేవిధంగా వన సంరక్షణ సమితుల ద్వారా అటవీ ప్రాంతాల పరిరక్షణ, అటవీ పెంపుదల కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఈ వన సంరక్షణ సమితులను నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ఈ అటవీ పరిరక్షణలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు చేయడం అయితే కానీ అదేవిధంగా పెద్ద ఎత్తున వన మహోత్సవాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూలై 1 నుంచి జూలై 7 వరకు ఈ వన మహోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించడము, వన్యప్రాణి మరియు అడవుల యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించి వాటి పరిరక్షణలో ప్రజలను కూడా భాగస్వాములు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర అటవీ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ దిశగా గౌరవ అటవీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
1: పంచభూతాత్మకమైన ప్రకృతి సమస్త జీవరాశుల మనుగడకు మూలాధారం. మనం తినే ఆహారాన్ని అందించడంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి చెట్లు, మొక్కలు. పరోపకారాయ ఫలంతి వృక్షాహ అనే సూక్తి మనకు తెలిసిందే. పరోపకారం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే ఈ తరువుల నుంచి మనం బ్రతుకు తెరువు పాఠాలెన్నో నేర్చుకోవాలి. ప్రకృతి వరాలైన మొక్కలు, చెట్లను వాడుకునే హక్కే కాదు, వాటిని కాపాడే బాధ్యత, పెంచి పోషించే కర్తవ్యం కూడా మనదే. అలాగే జంతువులు, పక్షుల పట్ల కూడా మనం కరుణతో మెలగాలి. వనం లేకపోతే జనం లేరు, వనం లేకపోతే జీవనమే లేదు. వన సంపద సమృద్ధిగా ఉంటేనే మానవ మనుగడ సులభమవుతుంది. వాతావరణ సమతౌల్యతను రక్షిస్తూ అమ్మలా మనల్ని కాపాడే చెట్లు మనం ఏమీ అడగకుండానే మన ఆకలి తీర్చడమే కాక ప్రాణవాయువుతో మనకు ప్రాణభిక్షను కూడా పెడతాయి. అలాంటి చెట్లను, సామాజిక వనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం అనేక ఇతర సంస్కరణలు, పథకాలతో పాటు ఈ వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారతదేశపు శక్తివంతమైన విధానాలు, రాష్ట్ర ప్రభుత్వపు వినూత్న వ్యూహాలకు ప్రజల నిరంతర శ్రమ కూడా తోడవుతూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ నేల ప్రపంచ పర్యావరణ పటంలో పచ్చని సంతకంగా మారుతోంది. దీనివల్ల గిరిజనుల జీవనోపాధి, అటవీ ఆధారిత

0: పరిశ్రమలు కూడా వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం

అడవిలో అన్న ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్, ఎస్ జానకి పాడిన జయరాజ్ గీతం సంగీతం, వందే మాతరం శ్రీనివాస్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయ్, ఇంకా ఎర్రగట్టు నుండి బోడ కొమల, బోడ జయేందర్, నాగరాజు, సోనీ, ప్రవీణ్, అరుణ, బిల్లా నవీన్, బిల్లా లావణ్య, మురళి, వీరందరి కోసం ఈ పాట విందాం.

మనం నివసించే ప్రదేశం చుట్టూ ఉండే భూమి, గాలి, నీరు, చెట్లు మరియు జంతుజాలాల సమగ్ర స్వరూపాన్ని పర్యావరణం అంటారు. ఇది మానవ మనుగడకు అత్యంత అవసరం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట గీతా గోవిందం. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం గోపీ సుందర్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా, వీరందరి కోసం ఈ పాట విందాం.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్జ్ పై. మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూర్యవంశం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈఎస్ మూర్తి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నవారు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి నుండి చింతా శ్రీనివాస్. వీరన్ కోసం ఈ పాట విందాం.

పర్యావరణ మరియు వన సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి సమిష్టి బాధ్యత. భావితరాలకు స్వచ్ఛమైన

గాలి, పచ్చని ప్రకృతిని అందించడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు వాడడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, అడవులను కాపాడుకోవడం అత్యవసరం. మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట మగధీరా. ఈ చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ పాడిన కీరవాణి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న వారు వరంగల్ లేబర్ కాలనీ నేషనల్ సెలూన్ నుండి కొల్తూరు చిరంజీవి, భారత నరహరి, అన్ముల మోహన్, ఈర్ల పూడిబాబుచారి, బురహుద్దీన్, కదిరి సమ్మయ్య, మహమ్మద్ రఫీ, సామాల రవికుమార్, మల్లాల రాజయ్య, వీరందరి కోసం ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.

0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం.

0: వార్తా ప్రసారాలు
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట ప్రేమ పావురాలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన రాజశ్రీ గీతం, సంగీతం లక్ష్మణ్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ గచ్చిబౌలి నుండి గడ్డ రాజేశ్వర్, మీనా లోకేశ్వర్, విక్రాంతి బాబు, దొడ్ల దుర్గేష్, లావణ్య, లక్ష్మణ్, లక్ష్మీ దుర్గయ్య, స్వరూపరాణి, లావణ్య కుమారి మిత్రబృందం, వీరందరి కోసం ఈ పాట విందాం.

నీ జత లేక పిచ్చిది కాదా మనసంటా.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142, 9182986142.
6: మీరు వింటున్నారు FM 103.5 MHz. మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం పాడిన జాలాది గీతం సంగీతం MM కీరవాణి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ శివనగర్ నుండి కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్, వీరందరి కోసం ఈ పాట విందాం.

వన సంరక్షణ అనగా అడవులను మరియు వాటిలోని పర్యావరణాన్ని పరిరక్షించడం, అడవుల నరికివేతను నివారించడం, కొత్త చెట్లను నాటడం మరియు జీవన వైవిధ్యాన్ని కాపాడడం దీని ముఖ్య ఉద్దేశం. మీరు కూడా మీరు కోరిన పాటలు వినాలంటే మాకు రాయండి. మా అడ్రస్ 2 మనోరంజనీ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, వరంగల్ కేంద్రం, 506009. ఈ అడ్రస్కు లెటర్ రాసి మీరు కోరిన పాట వినవచ్చు. మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట స్వప్న. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాక్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీప్రసాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట అశోక చక్రవర్తి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజా, లోహిత్. వీరందరి కోసం ఈ పాట విందాం.

ప్రేమించు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం సంగీతం ఎంఎం శ్రీలేఖ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి కదిరే సమ్మయ్య, మేరమ్మ, కదిరే సాయిరమణ, కదిరే రమణిక, లింగయ్య వీరందరి కోసం ఈ పాట విందాం.

మనోరంజన్లో చివరిగా విందాం అన్నమయ్య ఈ చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర పాడిన అన్నమాచార్య కీర్తన సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్న వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, వీరందరి కోసం ఈ పాట విందాం.

ఇంతటితో మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 9 గంటలు. మరికొద్ది క్షణాల్లో విందాం న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు విందాం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విందాం ఏ నారాయణన్ గారి గాత్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: మనం వింటున్నాం శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్రం.

మధుర గీతాల్లో ముందుగా వినబోయే పాట పండంటి కాపురం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్పి కోదండపాణి.

ప్రేమసాగరం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన రాజశ్రీ గీతం, సంగీతం టి రాజేందర్.

మధురగీతాల్లో ఇప్పుడు వినబోయే పాట ధర్మాత్ముడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఎం గోపికి గీతం, సంగీతం అందించిన వారు సత్యం.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా?

0: ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: మధుర గీతాల్లో ఇప్పుడు వినబోయే పాట సీతామాలక్ష్మి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు కేవీ మహదేవన్.

మధుర గీతాల్లో ఇప్పుడు వినబోయే పాట ఆడ బ్రతుకు. ఈ చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం అందించిన వారు విశ్వనాథన్ రామ్మూర్తి.

బాటసారి ఈ చిత్రం కోసం పి భానుమతి జిక్కి పాడిన పాట, పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం అందించిన వారు మాస్టర్ వేణు.

బాటసారి ఈ చిత్రం కోసం పి భానుమతి జిక్కి పాడిన పాట, పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం అందించిన వారు మాస్టర్ వేణు.

ప్రేమాభిషేకం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం చక్రవర్తి.

0: పరవశము
1: ఎందుకు నీకు కలవరము.
2: లేత మనసులు ఈ చిత్రం కోసం పివి శ్రీనివాస్, పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

గులేబకా వలి కథ ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం సంగీతం అందించిన వారు జోసెఫ్ కృష్ణమూర్తి.

మాతృదేవత ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

మధుర గీతాల్లో చివరిగా వినబోయే పాట దేవత. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన వేటూరి గీతం సంగీతం అందించిన వారు ఎస్పి కోదండపాణి.

నాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎంఎన్ 103.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు కోరుతున్నాం. నమస్తే. జై హింద్.